ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1938, జ్యేష్ఠమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026, జూన్ నెల 3వ తేదీ బుధవారం. ఈ దేశపు సౌభాగ్యమంతా యువకుల చేతుల్లోనే ఉంది అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్. నిలయంలో సమయం 5:58 దాటి 50 సెకండ్లు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ആകാശവാണി കൊത്തുകുടും കേന്ദ്രം అంజలి భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీరామ భక్తి గీతాలు వింటారు.

0: పరమాత్మకు ప్రతిరూపం.
1: ఈనాటి అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీరామ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీమతి జి సుబ్బలక్ష్మి.
2: భూతానాం ప్రాణిన శ్రేష్ఠాః ప్రాణినాం బుద్ధిజీవనః.

0: బుద్ధిమత్సునరా శ్రేష్టాః నరేషు బ్రాహ్మణా స్మృత. సమస్త భూతాలలో ప్రాణులు, ప్రాణులలో బుద్ధితో కూడినవి, వారిలో మానవులు ఉత్తరోత్తర శ్రేష్టములు. దుర్లభో మానుషీ దేహః, మరి ఇంత పవిత్రమైన ఉత్కృష్టమైన మానవ జన్మకు సార్థకత చేకూరాలంటే కొన్ని సనాతన ధర్మాలను స్వశ్రేయస్సు కోసం, లోకశ్రేయస్సు కోసం పాటించాలి. దానిలో సత్యం వద, ధర్మం చెర అనేది ప్రథమ నియమం. సత్యమే సమాజానికి ఆధారం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని తైత్తరీయోపనిషత్తు చెబుతోంది. సత్యాన్నాస్తి పరోధర్మః అన్నారు పెద్దలు. సత్యహీనో వృధా పూజ, సత్యహీనో వృధా జప, సత్యహీనం తపో వ్యర్థం, ఊషరే వపనం యథ. ఊషరక్షేత్రంలో విత్తనాలు చల్లితే ఎంత ప్రయోజనమో సత్యహీనమైన పూజ, జపము, తపము అన్నీ నిరుపయోగాలే. సత్యాన్ని మించిన ధర్మము, అసత్యాన్ని మించిన పాపము లేవు. కనుక మానవులు సర్వాత్మన సత్యాన్నే పలకాలి. నహి సత్యాత్ పరోధర్మః, నా పాపం అనృతాత్ పరం. ధర్మం సత్యాన్ని ఆశ్రయించి ఉంది, సత్యం ధర్మాన్ని ఆశ్రయించి ఉంది. మానవ విలువలకు ఇదే మూలస్తంభాలు. కాని ప్రస్తుతం ఏ విషయాలకు ప్రాధాన్యత నీయకూడదో వాటికి ఇచ్చి సత్యం వధ, ధర్మం చెర అంటూ సంఘ పతనానికి కారకుడవుతున్నాడు మానవుడు. సత్యదూరుడై, అధర్మవర్తనుడై, స్వార్థపరుడై ప్రవర్తిస్తున్నాడు. సత్యాన్నే ఎందుకు పలకాలి, ధర్మంగా ఎందుకు నడవాలి అనే ప్రశ్నకు సమాధానం పరోపకార పుణ్యాయ, పాపం పరపీడనం అని సకల శాస్త్రాల సారం. సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచేత అని కృష్ణ పరమాత్మ చెప్పినట్లు సత్యధర్మాలకు గ్లాని ఏర్పడినప్పుడు సమర్థులు ఉపేక్షించి ఉండకూడదు, ఎదుర్కోవాలి. సత్యే సర్వం ప్రతిష్ఠితం. తాత్కాలికమైన విజయాలు, లాభాలు అసత్యం వల్ల, అధర్మం వల్ల సంభవించినప్పటికీ చివరికి శాశ్వతమైన కీర్తినిచ్చేది సత్యమే. ప్రస్తుత రోజుల్లో సమాజంలో అనేక అవినీతులకు పాల్పడి వేల కోట్ల ధనమార్జించి చివరకు నిజం వెలికితీయబడి అప్రతిష్ట పాలైన అనేక మందిని మనం చూస్తూనే ఉన్నాం. సత్యమేవ జయతే నానృతం, సత్యేన పంథా వెతతో దేవయానః. ఎప్పటికీ సత్యమే జయిస్తుంది, అసత్యం కాదు. సత్యం వల్లనే మహర్షులు భగవంతుని పొందుతున్నారు, ఈశ్వర స్వరూపాన్ని ప్రత్యక్షం చేసుకుంటున్నారు. సత్యనిష్ట మహత్వాన్ని తెలిపే గాథలు అనేకం ఉన్నాయి. భోజరాజయంలోని గోవ్యాఘ్ర కథనం, హరిశ్చంద్రోపాఖ్యానం, భాగవతంలోని సుధర్మ వృత్తాంతం వంటివి అనేకం ఉన్నాయి. ఒకనొక సందర్భంలో ప్రహ్లాదుని పుత్రుడైన విరోచనుడు, అంగీరసుని కుమారుడైన సుధర్ముడు వాదనలో పోటీ పడ్డారు. వాదనలో ఓడిన వారు గెలుపొందిన వారికి ప్రాణాలు అర్పించాలి అనే షరతు విధించుకున్నారు. న్యాయ నిర్ణేత ఎవరా అని అన్వేషించారు. న్యాయ నిర్ణేతగా నిష్పక్షపాతి సత్యవాక్పాలకుడైన ప్రహ్లాదుని అర్థించగా సమ్మతించాడు ప్రహ్లాదుడు. పోటీ ప్రారంభమైంది. ప్రహ్లాదుడు వారి వాదనని, వాదనా పటిమని శ్రద్ధగా, తదేకంగా, శాంతంగా గమనిస్తున్నాడు. చివరికి విరోచనుడు ఈ పోటీలో ఓడినట్లు, సుధర్ముడు గెలిచినట్లు నిర్ణయించాడు. సుధర్ముడి ఆనందానికి అవధులు లేవు. మహానుభావ, తమ వంటి పుణ్యపురుషులు, సత్యవంతుల వలననే ఈ ప్రపంచం ధర్మబద్ధంగా నడుస్తోంది. ఈ వాదనలో ఓడిన వాడికి ప్రాణహాని ఉందని తెలుసు కూడా సత్యాన్ని పాటించి మీ కుమారుని ఓటమిని మీరు అంగీకరించారు. సత్యాన్నాస్తి పరోధర్మః అన్న శృతివాక్యాన్ని అక్షరాలా పాటించారు. మీ కుమారుని ఓటమిని అంగీకరించారు. మీ సత్యవాక్పాలనే మీ కుమారుని ప్రాణాలను నేడు కాపాడింది. మీ సత్యసంధతే మీ కుమారుని రక్షించింది. మీ కుమారుని ప్రాణాలు నేను అపహరించలేను అన్నాడు. సత్యమేవ జయతే అనేదానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. ఇలాంటి అవకాశమే ఈ రోజుల్లో లభిస్తే స్వార్థం, పక్షపాతం, అధికారం, మమకారం పోటీపడి సుధర్ముడి వంటి వారి ప్రాణాలు హరింపబడేవి. అసత్యం ఎంత రాజ్యమేలినా చివరకు సత్యమే నిరూపింపబడుతుంది, సత్యమే గెలుపొందుతుంది, సత్యమేవ జయతే.
1: మీరు ఇంతవరకు శ్రీమతి జి సుబ్బలక్ష్మి గారు సమర్పించిన సుభాషితం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం వింటారు.

0: తీగజాతి కూరగాయ అయిన బీర సాగులో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుంటారు.
1: జూన్ నుంచి జూలై మధ్య ఖరీఫ్ సాగులోను, వేసవి సాగుగా డిసెంబర్ నుంచి జనవరి వరకు
0: మేలుజాతి రకం వంగడాలను ఎంపిక చేసుకుని
1: సాగు చేసుకోవచ్చు బీర రకాలను. దీనికోసం నేల తయారీ విధానం విషయానికి వస్తే, పొలాన్ని 3 నుంచి 4 సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు 6 నుంచి 8 టన్నులు ప్రతి ఎకరానికి చొప్పున వేసి కలియ దున్నుకోవాలి. 60 నుంచి 80 సెంటీమీటర్ల దూరంతో కాలువలను వేసుకోవాలి. 2 కాలువల మధ్య దూరం 2 మీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. విత్తన మోతాదు 0.6 నుంచి 0.8 కిలోలు ప్రతి ఎకరానికి అవసరమవుతుంది. విత్తన శుద్ది ప్రక్రియ విషయానికి వస్తే, ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు ప్రతి కిలో విత్తనానికి పటించి, ఆ తర్వాత ట్రైకోడర్మా విరిడి 5 గ్రాములు ప్రతి కిలో విత్తనానికి గాని, 1 కిలో విత్తనానికి 3 గ్రాముల తైరం గాని, క్యాటన్ పొడి మందును గాని కలిపి విత్తన శుద్ది చేసి ఆ తర్వాత విత్తుకోవాలి. విత్తే పద్ధతి 2 పాదుల మధ్య దూరం వర్షాకాలంలో అయితే 75 సెంటీమీటర్లు, వేసవి పంటకైతే 50 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. ఒక్కో పాదుకు 3 నుంచి 5 గింజలను 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. విత్తిన 8 నుంచి 10 రోజులకు విత్తనాలు మొలకెత్తుతాయి. బలమైన 2 ముక్కలను ఉంచి మిగిలిన వాటిని జాగ్రత్తగా తీసివేయాలి. ఒకవేళ ఖరీఫ్ లో త్వరగా పంట వేయాలనుకుంటే, మే నెలలోనే పాలిథిన్ సంచులలో గింజలను విత్తుకుని 2 ఆకుల దశ అంటే విత్తిన 15 నుంచి 20 రోజుల వరకు పొలంలో నాటుకోవాలి. నాటేటప్పుడు జాగ్రత్తగా పాలిథిన్ సంచులను తీసి మట్టిగడ్డ ఏమాత్రం చెదరకుండా గుంతలో పెట్టి మన్ను కప్పుకోవాలి. ఈ విధంగా చేస్తే మొక్కలు త్వరగా నిలదొక్కుని బాగా పెరుగుతాయి. ఈ బీర సాగులో ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే, ఎకరానికి 24 నుంచి 32 కిలోల చొప్పున భాస్వరం ఇంకా పొటాష్ ను బాగా కలిపి అన్ని గుంతలలో అంటే గుంతల సైజు 45x45x45 సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. ఈ గుంతలలో సమానంగా ఇప్పుడు చెప్పిన ఈ భాస్వరాన్ని పొటాష్ ను బాగా కలిపి నింపుకోవాలి. నత్రజని 32 నుంచి 40 కిలోలు ప్రతి ఎకరానికి చొప్పున 2 భాగాలుగా చేసి, ఒక భాగం విత్తిన 20 నుంచి 25 రోజులకు రెండో భాగాన్ని 50 నుంచి 60 రోజులకు తీసి నీరు కట్టుకోవాలి. ఎరువులు మొక్కకు 10 నుంచి 15 సెంటీమీటర్ల దూరంలో వేసి మట్టిని ఎగదోసి ఆ తర్వాత నీరు పారించాలి. ఇక అంతర కృషి విషయానికి వస్తే, కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. ఒకవేళ పొలంలో గింజలను నాటినట్లయితే, గింజలు విత్తిన 2-3 రోజులలో అలాక్లోర్ గాని బ్యూటాక్లోర్ 0.8 కిలోల మూల పదార్థం ప్రతి 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేసుకోవాలి. దీని వలన 30 రోజుల వరకు కలుపును రాకుండా నివారించుకోవచ్చు రైతు సోదరులు. ఆ తర్వాత 45 రోజులకు ఒకసారి పాదు చుట్టూ తేలికగా మట్టిని గుల్ల చేసి మొక్క దగ్గరకు ఎగదోసుకోవాలి. అదే పొడుగు బీర రకాలకు పందిరి తప్పనిసరి. ఇక 2 ఆకుల దశలో 3 నుంచి 4 గ్రాముల బోరాక్స్ ప్రతి లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా వస్తాయి. లేదా ఇతరుల్ ను 2.5 మిల్లీలీటర్లు ప్రతి 10 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 సార్లు చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే సరాసరిన ఎకరానికి 6 నుంచి 8 టన్నుల దిగుబడి రైతు సోదరులు బీర సాగులో పొందొచ్చు. బీర సాగు వివరాల గురించి తెలుసుకున్నారు.
2: ఈనాటి రైతు సమాచారంలో మీరింతవరకు బీర సాగు యాజమాన్య పద్ధతులు తెలుసుకున్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు వింటారు. 100.1 మెగాహెడ్స్ పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు, హైదరాబాద్.

కేంద్రం నుండి రిలే. 7:15 ఆరోగ్య కార్యక్రమాల్లో భాగంగా నడకకు కొత్త జీవనం తుంటి మార్పిడి ప్రసంగం వింటారు. 7:30 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:45 క్రీడాలోకం క్రీడా సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి వింటారు. 8:35 నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పూదోట. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం, 10:03 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇర్షాద్ ఖాన్ గారి సితార వాదనం వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:40 కార్మికుల కార్యక్రమంలో బాలకార్మిక చట్టాలు అవగాహన ప్రసంగం వింటారు. అలాగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిన్న కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో సింగరేణి ప్రగతి గురించి డైరెక్టర్ శ్రీ కె వెంకటేశ్వర్లు గారి వివరణ వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:20 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 0874429508 మరో నెంబర్ 2950399. అనంతరం ఏకచిత్రగానం ప్రసారమవుతుంది. 3:30 4 గంటల నుండి చిత్రగీతాలు వినవచ్చు. ఇక సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం. ఇందులో పాడి పశువుల జాతులు వాటి లక్షణాలు గురించి తెలుసుకుంటారు. ఇంకా పలు పంటల్లో కలుపు నివారణ చర్యల గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పాలన ధారావాహిక 3వ భాగం ప్రసారమవుతుంది. 8:35 చిత్రగీతాలు వినవచ్చు. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 చిత్రగీతాలు వింటారు. 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఆ తర్వాత మధురిమ ఆపత మధుర గీతాలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. యువత క్రీడలను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ లోక్భవన్లో తెలంగాణ, గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ వేడుకల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ది చెందిందని అన్నారు. అదేవిధంగా సిక్కిం దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల్లో ఒకటిగా, జీవ వైవిధ్య రాష్ట్రంగా గుర్తింపు పొందిందని తెలిపారు. గోవా తన అద్భుతమైన సముద్ర తీరాలు, పర్యాటక ఆకర్షణలతో దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలుపుతూ,
1: I extend my warm greetings and heartiest felicitations to the people of Sikkim, Goa and Telangana. Ek Bharat Shrestha Bharat program aims to forge a strong relationship and bonding among all the people of the country and enhance the interaction and promote mutual understanding between different states and union territories through the concept of oneness. It is aimed at establishing and promoting sustained cultural connection with each other through language, culture, traditions, music, tourism, cuisine, sports and sharing of best practices, etc.
0: ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్, వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గృహ నిర్మాణ శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, జీపీఎస్ ట్రాకింగ్ను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ది, ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రంలో పర్యటించి ప్రజలతో మమేకమవుతానని తెలుపుతూ,
2: నేను ఇప్పటిదాకా నిర్ణయించుకోవాలి, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం, అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, మేమే తిరుగుతాం, ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఇది తెలంగాణ భారతదేశంలో.
0: శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్క్ వద్ద నిర్వహించిన ఎర్రన్న క్రీడా ఉత్సవంలో భాగంగా ఎంపీ కప్ 2026 క్రికెట్ ఫైనల్ పోటీలను ఆయన నిన్న వీక్షించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో విజేతలకు ట్రోఫీలు, నగదును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, యువత మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి వ్యాయామం, క్రీడల వైపు అడుగులు వేయాలని సూచించారు. ఢిల్లీలో జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఈరోజు జరగనుంది. గ్రామీణాభివృద్ది, స్థానిక సంస్థల పనితీరులో ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు పురస్కారాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రదానం చేయనుంది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ పలు జాతీయ పురస్కారాలను దక్కించుకుంది.

0: వివిధ విభాగాల్లో గ్రామీణాభివృద్ది, సుస్థిర పాలన, మహిళా సాధికారత, మౌలిక వసతుల కల్పన, సుపరిపాలనలో ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు ఈ అవార్డులు లభించాయి. అలాగే చిత్తూరు జిల్లాలోని కుప్పం ఉత్తమ బ్లాక్ పంచాయతీగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. దీనిపై కుప్పం పంచాయతీ అధికారి సుధాకర్రావు మాట్లాడుతూ,
1: అంటే మేము చేసిన యొక్క వర్క్ కి గుర్తింపు రావడం ఒక ఎత్తు అయితే, ఆ గుర్తింపు ద్వారా ఆయా పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి అవార్డ్స్ తో పాటు క్యాష్ అవార్డ్స్ కూడా రావడం అనేది చాలా సంతోషం. తద్వారా పంచాయతీలకి అదనపు ఆదాయ వనరులు కాస్త మనం సపోర్ట్ చేసినట్లు అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మనకి కుప్పం బ్లాక్ పంచాయతీ కింద లాస్ట్ టైం మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. పంచాయతీ నేషనల్ లెవెల్లో ఈ కుప్పం బ్లాక్ అంటే 1.5 crores క్యాష్ అవార్డు కూడా రావడం జరిగింది. ఆ యొక్క నిధుల్ని వీరు ఆ పంచాయతీలో గానీ మండలంలో డిఫరెంట్ పంచాయతీలు అవసరాన్ని మేరకు ఖర్చు పెట్టుకోవడానికి కూడా అవకాశం వచ్చింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భవిష్యత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకి ఆంధ్రప్రదేశ్ కీలక గమ్యస్థానంగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రముఖ డిజిటల్ మౌలిక వసతుల సంస్థ ఎయిర్ ట్రంక్ వ్యవస్థాపకులు రాబిన్ ఖుదాతో ముఖ్యమంత్రి నిన్న అమరావతిలో సమావేశమయ్యారు. విశాఖపట్నాన్ని ప్రపంచస్థాయి డిజిటల్ హబ్ గా అభివృద్ది చేసే అంశాలపై ఈ సందర్బంగా చర్చించారు. అనంతరం చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, విశాఖలో 2 గిగావాట్ల సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుపై చర్చలు జరిగాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. హైదరాబాదులోని బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే కేంద్రం కేటాయిస్తున్న నిధులను వినియోగించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమవుతోందని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సహకరించడం లేదని భావిస్తే ఆ విషయంపై ప్రధానికి రాష్ట ప్రభుత్వం ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అలాగే రాష్టంలో ఎండల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజులు వివిధ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన డీఎస్సీ నియామకాల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖపట్నంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. ఈ అంశంపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టిందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలను చేపట్టిందని నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రక్రియపై జరుగుతున్న దుష్ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు భద్రత, ఆధునీకరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ మరమ్మతులు చేపట్టిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో తుంగభద్ర నదీ బోర్డు చైర్మన్ ఎస్ఎన్ పాండే మంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టులో ఒకే సమయంలో 51 కోట్ల రూపాయల వ్యయంతో 33 కొత్త గేట్లను నిర్మించడం దేశంలోనే రికార్డుగా నిలిచిందన్నారు. తద్వారా రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలకు తీర్చగలిగామని చెప్పారు. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. యువత క్రీడలను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ ఈనాటి కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వివరాలు మీకు అందిస్తారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ.
1: రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థులు పతకాలను సాధించారు. రంగారెడ్డి జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన 13 మంది విద్యార్థులు కిక్ బాక్సింగ్ లో వివిధ విభాగాల్లో 29 పతకాలు సాధించారు. వీరిలో 12 మంది కిక్ బాక్సింగ్ లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. క్రీడాకారులను స్పోర్ట్స్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఒడ్నాల శ్రీనివాస్ అభినందించారు. జిల్లాలో ఒకే ప్రాంతంలో 4 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న 77 మంది పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేశారు. వారికి కలెక్టర్ గరిమా అగర్వాల్ కౌన్సిలింగ్ నిర్వహించారు. అర్ధరాత్రి రోడ్లపై అనవసరంగా తిరుగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల పట్టణ సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అత్యవసర సమయంలో 112కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలను పాటించాలని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 112 నెంబర్పై ప్రజలకు అవగాహన ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి ఎస్ఐ వేముల లక్ష్మణ్ సూచించారు. నిరంతరం అందుబాటులో ఉండే ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా పోలీసుల సహాయం తీసుకోవాలని ఎస్పీ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్త విద్యుత్ కనెక్షన్తో సహా పలు సేవలను మీసేవా కేంద్రాల ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు విద్యుత్ శాఖ ఎస్సీ వేణుమాధవ్ తెలిపారు. విద్యుత్ సేవలను మరింత సులభతరం చేసి పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో ఈ సేవలను ప్రవేశపెట్టారు. ఇకపై విద్యుత్ కార్యాలయాలకు తిరగనవసరం లేకుండా సేవలను ఒకే చోట సులభంగా పొందవచ్చని ఎస్సీ వేణుమాధవ్ చెప్పారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాగట్లపల్లిలో బీరప్ప కామరాతి మహోత్సవ వేడుకలు బీరప్ప కళ్యాణం వైభవంగా నిర్వహించారు. సర్టిఫికెట్ కోర్సులు చేయడం వల్ల విద్యార్థుల నైపుణ్యాలు మెరుగవుతాయని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి అన్నారు. గంభీర్రావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలల్లో గణిత శాస్త్రంలో సర్టిఫికెట్ కోర్సును ఆమె ప్రారంభించారు. కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలతో విద్యార్థులకు అకాడమిక్స్ తో పాటు సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నామని ప్రిన్సిపల్ తెలియజేశారు. సర్టిఫికెట్ కోర్సులో కోడింగ్, డీకోడింగ్, నెంబర్ సిరీస్ తదితర అంశాలను వివరించి విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు కృషి చేస్తామని గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ శ్రవణ్ కుమార్ అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న 2 ఉద్యోగులకు బదిలీ అయింది. పర్యవేక్షకులు వెంకట ప్రసాద్ యాదగిరిగుట్టకు, సంజీవరావు బాసర ఆలయానికి బదిలీ అయ్యారు. సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని ముస్తాబాద్ ఎస్ఐ చిందం గణేష్ అన్నారు. కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటు పనులను ప్రారంభించిన సందర్భంగా ఎస్ఐ ప్రసంగించారు. పట్టణంలో గతంలో ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు వివిధ కారణాల వల్ల పనిచేయకుండా పోయాయని అన్నారు. ప్రస్తుతం 6 లక్షల వ్యయంతో మండల కేంద్రంలో సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సిరిసిల్లలో చేనేత జౌళి శాఖ మైండ్ కేర్ సెంటర్ల ఆధ్వర్యంలో మరమగ్గాల కార్మికులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సిరిసిల్ల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సైకాలజిస్ట్ పున్నం చందర్ మాట్లాడుతూ మానసిక ఆరోగ్యంపై కార్మికుల్లో అవగాహన పెంచడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈద్గాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సత్సంగ సదనంలో శ్రీ ధర్మరాజు పట్టాభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. మహాభారత జ్ఞాన యజ్ఞం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో పెద్దమ్మ తల్లి బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ఇల్లంతగుంట మండలం కందికట్కూర్లో రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బోనాలు శకటోత్సవం ఘనంగా నిర్వహించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్, జిల్లా ఎస్పీ మహేష్ బిగితే, డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐలు అశోక్ ఉపేంద్రచారి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
0: శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ అందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా వివరాలు విన్నారు. ఈనాటి జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 గా వస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాలను మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని, చికిత్సపైనే కాక నివారణ పునరావాసంపై కూడా సమానంగా దృష్టి సారి

0: వేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని, చికిత్సపైనే కాక నివారణ పునరావాసంపై కూడా సమానంగా దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. కారుణ్య నియామకాలకు వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను స్వావలంబన కలవారిగా, చైతన్యవంతుడుగా, సమర్థులుగా తీర్చిదిద్దుతుందని, అందుకే అది సాధికారతకు ఒక శక్తివంతమైన సాధనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ధి పొందిన ఆదివాసీ విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను, సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చి వారి జీవితాలను మార్చివేస్తున్నాయని ఆమె ప్రశంసించారు.
1: भारत सरकार जनजातीय समुदाय के युवाओं को छात्रवृत्ति योजना केवल आर्थिक सहायता नहीं है, ये युवाओं के सपनों को पंख देने का माध्यम है, परंतु संसाधनों का अभाव उन्हें आगे बढ़ने. लेकिन मुझे ये जानकर प्रसन्नता हुई कि अपने से अनेक युवाओं ने विभिन्न क्षेत्रों में उच्च शिक्षा प्राप्त की है.
0: మన దేశంలో ప్రతిభకు కొరత లేదని, ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడానికి సరైన వేదిక అందించవలసిన అవసరం ఉందని చెప్పారు. యువత దేశం బలానికి, ఆశకు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకలని అభివర్ణించిన రాష్ట్రపతి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతీ యువకులు తమ మూలాలను, తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ బలోపేతంపై జాతీయ సదస్సు నిర్వహించనుంది. దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సదస్సు ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనజాతీయ గరిమా ఉత్సవ 2026లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో కల సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ ఫ్యాబ్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. దీంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన 75 స్పేస్ ల్యాబ్లను కూడా ఆమె ప్రారంభిస్తారు. బాధ్యత వహించే సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయడంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. పరిపాలనా సంస్కరణలు, సమన్వయ యంత్రాంగాలు, సాంకేతికత ఆధారిత సేవల పంపిణీ వంటి అంశాలపై చర్చిస్తారు. 26 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ నిబంధనలకు చేసిన సవరణను నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం భారతదేశంలో 180 రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింత పొడిగించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2026 ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ నోటిఫై చేస్తూ ఇమిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్ట్రేషన్ కాలపరిమితి అప్పీళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. అయితే నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతి ఇస్తారు. ఈ నిబంధనలో మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్ విధానాన్ని కూడా చేర్చారు. దేశ సార్వభౌమాధికారానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం ఏర్పడితే దేశ సార్వభౌమాధికారానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కేసుల్లో ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. జైలు లోపల నుంచే మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ నడుపుతున్న ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు నిందితుడికి గతంలో కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ కింద ఇలాంటి నేరాలకు పాల్పడిన చరిత్ర ఉందని, అందువల్ల బెయిల్పై ఉన్నప్పుడు అతడు మళ్లీ ఇలాంటి నేరానికి పాల్పడడనే నమ్మకం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

0: దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతంలో కేవలం వ్యాధి నయం చేయడంపైన ఉన్న దృష్టి ఇప్పుడు నివారణ, పునరావాసం, ప్యాలియేటివ్ కేర్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన చెప్పారు. పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవం వేడుకలో జేపీ నడ్డా ప్రసంగించారు.
1: 2017 में जब हम हेल्थ पॉलिसी लेकर के आए तो हमने उसको कॉम्प्रिहेंसिव और कॉम्प्रिहेंसिव बनाने में प्रिवेंटिव, प्रमोटिव, क्यूरेटिव, जेरियाटिक, रिहैबिलिटेटिव सबको जोड़ा और सबका एक इंक्लूसिव प्रोग्राम को हमने आगे बढ़ाया और ये आयुष्मान आरोग्य मंदिर 140 करोड़ की जनता का फर्स्ट हेल्थ का कॉन्टैक्ट पॉइंट है.
0: దేశవ్యాప్తంగా 182,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక వైద్య సేవలందించడంలో తొలి వ్యవస్థగా సేవలందిస్తున్నాయని ఆయన తెలియజేశారు. 30 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ, పంచాయతీలు, ఆశా కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. కారుణ్య నియామకాలు, కంపల్షనరీ అపాయింట్మెంట్ల విషయంలో వివాహితులైన కుమార్తెలను మినహాయించడం కుదరదని సుప్రీంకోర్టు తెలియజెప్పింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి వివాహితులైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగింది కాదని, రాజ్యాంగబద్ధంగా నిలవదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక ఆదేశాన్ని పక్కన పెడుతూ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ ఆరాధేయులతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకాల ప్రయోజనాల కోసం కుటుంబం అనే నిర్వచనంలో వివాహిత కుమార్తె చేరదని గతంలో హైకోర్టు పేర్కొంది. సాధారణంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించినా లేదా వైద్యపరమైన కారణాల వల్ల ముందస్తు పదవి విరమణ చేసినా ఆ కుటుంబంలోని ఒక సభ్యుడికి ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాన్ని కారుణ్య నియామకం అంటారు. మరణించిన ఒక డీలర్ వివాహిత కుమార్తె దాఖలు చేసిన పిల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కారుణ్య ప్రాతిపదికన ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్గా తనను నియమించాలనే అభ్యర్థనను తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి వివాహిత కుమార్తెను మినహాయిస్తూ ప్రభుత్వం 2019లో జారీ చేసిన ఉత్తర్వులను ఆ మహిళ కోర్టులో సవాల్ చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్ ఆహ్వానించింది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తారు. అవార్డుల కొరకు దరఖాస్తులు సమర్పించడానికి జూలై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే నామినేషన్లు, దరఖాస్తులు సమర్పించవలసి ఉంటుంది. అంతర్జాతీయంగా తీవ్రమైన వాతావరణ మార్పులకు కారణమయ్యే ఎల్నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఎల్నినో ఏర్పడేందుకు 80% అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మరోవైపు గురువారం నాటికి కేరళలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 4వ తేదీ నుంచి నైరుతి ఋతుపవనాలు లక్షద్వీప్ సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని, చికిత్సపైనే కాక నివారణ, పునరావాసంపై కూడా దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. కారుణ్య నియామకాలకు వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
3: అందరికీ ఆరోగ్యం, ఆరోగ్య సమాచారం.
4: తుండి నొప్పితో నడవలేని స్థితిలో ఉన్న రోగులకు మందులు పనిచేయని స్థితిలో చివరి అవకాశం హిప్ రీప్లేస్మెంట్. అయితే ఒకప్పుడు హిప్ రీప్లేస్మెంట్స్

శస్త్ర చికిత్స అంటే చాలా మంది భయపడేవారు. కారణం, పెద్ద కోత, తీవ్రమైన నొప్పి, అధిక రక్తస్రావం, వారాల తరబడి దవాఖానలో గడపడం, నెలల తరబడి విశ్రాంతి, ఇవన్నీ రోగిని కంగారు పెట్టేవి. అంతేకాదు, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ కూడా తలెత్తేవి. కానీ గత 10 నుండి 15 సంవత్సరాల్లో టోటల్ హీప్ రీప్లేస్మెంట్ అంటే THR పద్ధతి వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. దీనివల్ల రోగి వేగవంతంగా కోలుకునే వెసులుబాటు ఏర్పడింది. అంతేకాకుండా చిన్న కోత, తక్కువ నొప్పి, సుమారు 25 నుండి 30 సంవత్సరాల పాటు మన్నికగా ఉండే ఇన్ప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ విధానంతో మోకాళ్లు, నడుము నొప్పులతో బాధపడుతూ జీవన నాణ్యత కోల్పోయిన వేలాది మంది రోగులు మరోసారి చురుకైన జీవితాన్ని అందుకోగలుగుతున్నారు. అయితే హీప్ రీప్లేస్మెంట్ లో వచ్చిన ఆధునిక పద్ధతులు, వాటి వల్ల కలిగే లాభాలు, ఇలాంటి అంశాలని ఈనాటి ఆరోగ్య కార్యక్రమంలో తెలుసుకుందాం. పాత పద్ధతుల్లో జరిపే తుంటి సమస్యల్లో కండరాలను లోతుగా కోయాల్సి వచ్చేది. దీనివల్ల రక్తస్రావం అధికంగా ఉండేది, తీవ్రమైన నొప్పి బాధించేది. కాని ఇప్పుడు ముందువైపు నుంచి కండరాల మధ్యలోనే పాత పద్ధతుల్లో జరిపే తుంటి శస్త్రచికిత్సలో కండరాలను లోతుగా కోయాల్సి వచ్చేది. దీనివల్ల రక్తస్రావం అధికంగా పోయేది, తీవ్రమైన నొప్పి బాధించేది. కాని ఇప్పుడు ముందువైపు నుంచి కండరాల మధ్యలోనే శస్త్రచికిత్స అంటే యాంటీరియర్ అప్రోచ్ చేయడం వల్ల కండరాలు ఎక్కువగా దెబ్బతినకుండా ఉంటాయి, రక్తస్రావం తక్కువే. అంతేకాకుండా నొప్పి కూడా తక్కువగానే ఉండడం వల్ల రోగులు త్వరగా కోలుకుంటారు. కొంతమంది రోగులు 1 నుంచి 2 వారాల్లోనే ఎలాంటి సపోర్ట్ లేకుండా నడవగలుగుతున్నారు. గతంలో అయితే 10 నుంచి 12 అంగుళాల లోతులో కోతలు పెట్టాల్సి వచ్చేది. MIS పద్ధతి ద్వారా ఇప్పుడు కేవలం 3 నుంచి 5 అంగుళాల చిన్నపాటి కోతతోనే సర్జరీ పూర్తి చేస్తున్నారు వైద్యులు. ఫలితంగా రక్తస్రావం తగ్గి గాయం త్వరగా మానిపోవడంతో పాటు హాస్పిటల్స్ లో గడపాల్సిన పరిస్థితి కూడా చాలా తగ్గుముఖం పట్టింది. ఎన్హాన్స్డ్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ. ఈ విధానంలో శస్త్రచికిత్సకు ముందే రోగికి అవగాహన కల్పించడం, ఎక్కువసేపు ఉపవాసం లేకుండా చూసుకోవడం, సర్జరీ తర్వాత త్వరగా నడక ప్రారంభించడం వంటి చర్యలు ఉంటాయి. గతంలో 4 నుంచి 5 రోజులు హాస్పిటల్స్ లో ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు చాలా మంది రోగులు ఒకే రోజులో లేదా ఒక్క రాత్రిలోనే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్నారు. మరికొంతమంది రోగులకు శస్త్రచికిత్స చేసిన 4 నుండి 8 గంటల్లోనే ఇంటికి పంపించే స్థాయికి వైద్య రంగం చేరుకుంది. దీనినే అవుట్ పేషెంట్ హిప్ రీప్లేస్మెంట్ అని వ్యవహరిస్తున్నారు. శస్త్రచికిత్స సమయంలోనే ఎక్స్రే లేదా ఫ్లోరోస్కోపీ ద్వారా కప్ పొజిషన్, కాలి పొడవు, జాయింట్ స్థిరత్వం సరిగ్గా ఉన్నాయా లేదా అనేది వైద్యులు చెక్ చేస్తున్నారు. సెన్సార్లు, డిజిటల్ మానిటర్ల సహాయంతో ఇంప్లాంట్ ను ఖచ్చితమైన కోణంతో అమర్చే విధానం అభివృద్ధి చెందింది. దీంతో జాయింట్ డిసీజెస్ ప్రమాదం తగ్గుతుంది. రోగి తుంటికి సంబంధించిన సిటీ స్కాన్ లేదా ఎక్స్రే ఆధారంగా 3D మోడల్ తయారు చేసి ముందుగానే ఇంప్లాంట్ పరిమాణం, పొజిషన్ ప్లాన్ చేస్తున్నారు. రోబోటిక్ సర్జరీ అనేది ఇప్పుడు హిప్ రీప్లేస్మెంట్ లో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. రోబో సహాయంతో ఇంప్లాంట్ ను అత్యంత ఖచ్చితంగా అమర్చగలుగుతున్నారు. వైద్య ఆరోగ్య రంగ అధ్యయనాల ప్రకారం సాధారణ పద్ధతిలో 70 నుంచి 80% ఖచ్చితత్వం ఉంటే, రోబోటిక్ విధానంలో ఇది 95% కంటే ఎక్కువగా ఉంటుంది. టైటానియం పూతతో తయారైన ఇంప్లాంట్ లో ఎముక సహజంగా పెరిగి కలిసిపోతుంది. యువకులు, చురుకైన జీవితం గడిపేవారికి ఇవి ఎక్కువ కాలం మండుతాయి. ఎముకలను ఎక్కువగా కాపాడే ఈ పద్ధతి భవిష్యత్తులో అవసరమైతే రివిజన్ సర్జరీని సులభతరం చేస్తుంది. డ్యూయల్ మొబిలిటీ కప్స్ అంటే కప్లో కప్, ఈ తరహా డిజైన్తో ఉండే ఈ ఇంప్లాంట్ డిస్ లొకేషన్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. 3D ప్రింటెడ్ కస్టమ్ ఇంప్లాంట్స్ అంటే ఎముక నష్టం ఎక్కువగా ఉన్న రోగులకు లేదా ప్రత్యేక శరీర నిర్మాణం ఉన్నవారికి వ్యక్తిగతంగా సరిపోయే ఇంప్లాంట్లను తయారు చేస్తూ ఉన్నారు. హిప్ జాయింట్లో బాల్ సాకెట్ మధ్య రాపిడి తక్కువగా ఉండడం చాలా కష్టం. ఆధునిక హైలీ క్రాస్ లింప్డ్ పాలిథిన్ విటమిన్ ఇ టెక్నాలజీ వల్ల ఇంప్లాంట్ల మన్నిక గణనీయంగా పెరిగింది. ఇప్పుడు 30 సంవత్సరాల పాటు పనిచేసే హిప్ ఇంప్లాంట్స్ అందుబాటులో ఉన్నాయి. మల్టీమోడల్ అనల్జీసియా అంటే భారీ మోతాదులో నొప్పి మందులు కాకుండా పలు రకాల మందులను కలిపి ఇవ్వడం. దీనివల్ల నొప్పి నియంత్రణ మెరుగుపడుతుంది. మత్తుమందుల వినియోగం 50 నుంచి 80% వరకు తగ్గింది. అల్ట్రాసౌండ్ సహాయంతో ఇచ్చే ప్రత్యేక నర్వ్స్ బ్లాక్ వల్ల కాళ్ల బలం తగ్గకుండా నొప్పి నియంత్రణ సాధ్యమవుతుంది. దీంతో శస్త్రచికిత్స జరిగిన 1 గంటల్లోనే రోగి నడవగలుగుతున్నాడు. రక్తస్రావాన్ని తగ్గించే ఈ ఔషధం వల్ల

శబ్ద మార్పిడి అవసరం 20% నుంచి 1% కంటే తక్కువగా పడిపోయింది. సర్జరీ ముందే వ్యాయామాలు చేయడం, మొబైల్ యాప్స్, వేరబుల్ సెన్సర్స్ ద్వారా ఇంటి నుంచే ఫిజియోథెరపీ మార్గదర్శకాలు ఇవ్వడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. హీప్ రీప్లేస్మెంట్ తర్వాత మొదటి 6 నుంచి 12 వారాలు అత్యంత కీలకం. ఈ సమయంలో పలు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. సర్జరీ జరిగిన రోజే వైద్యుల సూచనలతో నడక ప్రారంభించాలి. ప్రతిరోజు ఫిజియోథెరపీ వ్యాయామాలు చేయాలి. నిద్రపోయేటప్పుడు కాళ్ల మధ్య దిండు పెట్టుకోవాలి. ఎత్తైన కుర్చీలు, రైజ్డ్ టాయిలెట్ సీట్స్ ఉపయోగించాలి. రక్తగడ్డలు ఏర్పడకుండా వైద్యులు ఇచ్చిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. జ్వరం, కాలినొప్పి, గాయం నుంచి నీరు కారడం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఆపరేషన్ చేసిన కాలుపై ఒక్కసారిగా బరువు మోపకూడదు. నేలపై ఉన్న వస్తువులు వంగి తీసుకోకూడదు. కాళ్లు ఒకదానిపై ఒకటి వేసుకుని కూర్చోకూడదు. ఎత్తు తక్కువగా ఉండే సోఫాలు, కుర్చీలు ఉపయోగించకూడదు. వైద్యుల అనుమతి లేనిదే వాహనం నడపరాదు. పరుగు, జంపింగ్, హై ఇంపాక్ట్ క్రీడలు ఆడకూడదు. బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి. 3 నెలల తరువాత చాలామంది రోగులు సాధారణ జీవితానికి చేరుకుంటారు. సైక్లింగ్, ఈత, గోల్ఫ్, హైకింగ్, తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. అయితే తుంటిపై అధిక ఒత్తిడి పడే యోగా భంగిమలకు, అలసట, వేగంతో కూడుకున్న క్రీడలకు దూరంగా ఉండడం మంచిది.

0: వేసవి ఎండ, వేడి చర్మాన్ని దెబ్బతీస్తాయి. ఎండకు నల్లబడిన చర్మాన్ని తెల్లబరచుకోవడం కోసం, జరిగిన నష్టాన్ని సరిదిద్దుకోవడం కోసం తోచిన చిట్కాలను ఆశ్రయించకుండా చర్మ వైద్యుల పర్యవేక్షణలో వారు సూచించే చికిత్సలనే ఎంచుకోవాలి. అలా ఎందుకు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అదేవిధంగా వేసవిలో చర్మాన్ని ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా వేసవిలో చర్మం గురించి రెట్టింపు బెంగపడుతూ ఉంటాం మనం. సన్టాన్ రాకుండా సన్స్క్రీన్ వాడుకుంటాం. వచ్చిన సన్టాన్ తొలగించుకోవటానికి తెలిసిన చిట్కాలను అనుసరిస్తూ ఉంటాం. అయితే దీని ఫలితం సమర్థంగా ఉండాలంటే చర్మ వైద్యుల సూచనలు తప్పక అనుసరించాల్సి ఉంటుంది. భిన్నమైన సన్స్క్రీన్స్ వాడినప్పుడు చర్మం పైన పూసుకునే సన్స్క్రీన్స్ గురించి మాత్రమే మనకు తెలుసు. ఎండ తీవ్రత నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తాయి. అయితే ఈ సన్స్క్రీన్స్ ఎక్కువ సమయాల పాటు చర్మాన్ని ఎండ బారి నుండి కాపాడలేకపోవచ్చు. కొందరికి ఎండకు చర్మపు అలర్జీలు తలెత్తవచ్చు. ఇలాంటి వారికి అదనపు రక్షణగా ఓరల్ సన్స్క్రీన్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అలాగే పిగ్మెంటేషన్ సమస్య ఉన్న వాళ్ళు, సెలవు రోజుల్లో సముద్ర తీరాల దగ్గర ఎక్కువ సమయం గడపాలనుకునే వారు అదనపు రక్షణ కోసం ఓరల్ సన్స్క్రీన్స్ను ఎంచుకోవచ్చు. కొందరికి సన్స్క్రీన్ సెన్సిటివిటీ ఉండొచ్చు. ఈ అవసరాలున్నవారు చర్మం మీద సన్స్క్రీన్స్ అప్లై చేసుకోవడంతో పాటు అదనంగా ఓరల్ సన్స్క్రీన్స్ను కూడా వాడుకోవచ్చు. ఓరల్ సన్స్క్రీన్స్తో పాటు ఫౌండేషన్ ఆధారిత సన్స్క్రీన్స్, యాంటీ పొల్యూషన్ కాంబినేషన్ కలిగిన సన్స్క్రీన్స్ను, మాయిశ్చరైజర్ కాంబినేషన్తో కూడిన సన్స్క్రీన్స్ను, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి జోడించిన సన్స్క్రీన్స్, చర్మంలోకి మెరుగ్గా ఇంకిపోవడం ప్రధానంగా జిడ్డులేని ట్రాన్స్పరెంట్ జెల్ సన్స్క్రీన్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అలాగే పౌడర్ రూపంలోని సన్స్క్రీన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. మేకప్ టచ్అప్స్ చేసుకున్నట్టుగా ఈ సన్స్క్రీన్స్ను ముఖం మీద అద్దుకుంటే సరిపోతుంది. మరి ఈ వేసవి కాలంలో అధికంగా వచ్చే చెమట నుండి ఉపశమనం ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో కొందరికి అధిక చెమట సమస్యగా మారుతూ ఉంటుంది. ఇలాంటి వారి కోసం నోటి మాత్రలు అందుబాటులో ఉన్నాయి. కొందరికి అండర్ ఆర్మ్స్లో చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది. పిగ్మెంటేషన్, దుర్వాసన సమస్యలు కూడా వేధిస్తూ ఉంటాయి. ఈ సమస్య కోసం సమర్థమైన రోలాన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితో చెమట, దుర్వాసనతో పాటు పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది. అధిక స్వేదాన్ని తగ్గించడం కోసం అయాంటోఫోరీసెస్ చికిత్స కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. మొదట వైద్యుల దగ్గర ఈ చికిత్స తీసుకుని తర్వాత ఇంట్లోనే ఎవరికి వారు స్వయంగా చికిత్స చేసుకోవచ్చు. అలాగే ఆ ప్రదేశాల్లో స్వెట్ రోలాన్స్ కూడా వాడుకోవచ్చు. అలాగే స్నానం చేసే సమయంలో ఆ ప్రదేశాల్లో మాత్రమే యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులను వాడుకోవచ్చు. దుర్వాసన రాకుండా నేరుగా చర్మం పైన కాకుండా దుస్తులకు డియోడరెంట్లు, పర్ఫ్యూమ్స్ వాడుకోవచ్చు. అలాగే ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది.
1: మీరింతవరకు అందరికీ ఆరోగ్యం, ఆరోగ్య సమాచారం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

రమ్యా బెహ్రా పాడిన పాటను విన్నారు. ఇప్పుడు వినండి ఓ పాపా లాలి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: చరిత్ర గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం క్రీడాలోకం క్రీడా సమీక్ష వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్స్.

0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈనాటి క్రీడాలోకం కార్యక్రమంలో క్రీడా సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. క్రీడాలోకం ఈనాటి కార్యక్రమంలో క్రీడా సమీక్ష వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి.
5: ఐపీఎల్లో వరుసగా 2 సార్లు విజేతగా నిలిచిన 3వ జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సమిష్టి ప్రదర్శనతో సత్తా చాటిన ఆర్సీబీ ఐపీఎల్ 2026 టైటిల్ను గెలుచుకుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటన్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ 37 బంతుల్లో 50 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలాం 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి విజయం సాధించింది. ఆర్సీబీ వరుస 2 టైటిల్ విజయాల్లో 13 మంది భాగంగా ఉన్నారు. పాటిదార్, కోహ్లీ, సాల్ట్, జితేష్, డేవిడ్, స్వప్నిల్, కృణాల్, షెఫర్డ్, హాజల్వుడ్, సలాం, భువనేశ్వర్, సుయాష్, అభినందన్కి ఇది 2వ ట్రోఫీ. మరో 10 మంది వడికల్, కాక్స్, బెతెల్, వెంకటేష్, సాత్విక్, మంగేష్, విక్కీ, ఓస్వాల్, విహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్ డఫీలకు తొలిసారి గెలుపు ఆనందం దక్కింది. ఆర్సీబీ వరుస 2 టైటిల్ విజయాల్లో 13 మంది భాగంగా ఉన్నారు. పాటిదార్, కోహ్లీ, సాల్ట్, జితేష్, డేవిడ్, స్వప్నిల్, కృణాల్, షెఫర్డ్, హాజల్వుడ్, సలాం, భువనేశ్వర్, సుయాష్, అభినందన్కి ఇది 2వ ట్రోఫీ. మరో 10 మంది వడికల్, కాక్స్, బెతెల్, వెంకటేష్, సాత్విక్, మంగేష్, విక్కీ ఓస్వాల్, విహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్ డఫీలకు తొలిసారి గెలుపు ఆనందం దక్కింది. ఆల్రౌండర్ కృణాల్ పాండ్య 5 సార్లు ఐపీఎల్ నెగ్గిన జట్టులో సభ్యుడిగా ఉండటం విశేషం. 2017-2019, 2020లలో ముంబై ఇండియన్స్ తరఫున, 2025-26లలో బెంగళూరు సభ్యుడిగా అతను ట్రోఫీని అందుకున్నాడు. జోష్ హాజల్వుడ్ తన టీ20 కెరీర్లో 6 టోర్నమెంట్ల్లో ఫైనల్ మ్యాచ్లు ఆడాడు. ఒక్కసారి కూడా అతను ఆడిన జట్టు ఓడిపోలేదు. ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఈ 2 టైటిల్స్తో పాటు 2021లో చెన్నై తరఫున టైటిల్ నెగ్గాడు. 2021 టీ20 వరల్డ్ కప్ నెగ్గిన ఆస్ట్రేలియా జట్టులో కూడా ఇతడు సభ్యుడు. 2012లో ఛాంపియన్స్ లీగ్, 2020లో బిగ్ బాష్లో కూడా గెలిచాడు. 2024లో టైటిల్ నెగ్గిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో సభ్యుడైన ఫిల్ సాల్ట్ ఇప్పుడు వరుసగా 3వ ఐపీఎల్ గెలుచుకున్న అరుదైన ఆటగాడిగా నిలవడం విశేషం. ఆర్సీబీ విజయంలో పేస్ బౌలింగ్ దళం కీలక పాత్ర పోషించింది. భువనేశ్వర్ 28 వికెట్లు, హాజల్వుడ్ 15 వికెట్లతో ముందుండి నడిపించగా మరో కుర్రాడి పాత్ర కూడా మరవలేనిది. వివాదం కారణంగా చివరి నిమిషంలో యష్ దయాళ్ దూరం కావడంతో 3వ పేసర్గా సత్తా చాటాల్సిన స్థితిలో తనకు లభించిన అవకాశాన్ని అతను సమర్థవంతంగా వినియోగించుకున్నాడు. అతడే జమ్మూకాశ్మీర్కి చెందిన రసిక్ సలాం. సీజన్లో 19 వికెట్లతో తన కెరీర్లో చిరస్మరణీయ విజయంలో భాగమయ్యాడు. అనూహ్య మలుపులతో సాగిన కెరీర్లో అతడు ఇక్కడి వరకు రాగలిగాడు. ఐపీఎల్లో 2011లో ప్లే ఆఫ్స్ ఫార్మాట్ మొదలయ్యాక ఇప్పటి వరకు ప్లే ఆఫ్స్లోని క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గెలిచిన జట్టే విజేతగా నిలవడం ఇది 13వ సారి కావడం విశేషం. చెన్నై 2011, 2018, 2021, 2023లో, కోల్కతా నైట్ రైడర్స్ 2012, 2014, 2024లో, ముంబై ఇండియన్స్ 2015, 2019, 2020లో గెలవగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2025-2026 సంవత్సరంలో, గుజరాత్ టైటన్స్ 2022లో ఈ ఘనత సాధించాయి. ఆసియా గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొనేందుకు రెజ్లర్ వినేష్ ఫొగాట్కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శని ఆదివారంలో జరిగే ఈ ట్రయల్స్లో వినేష్ పాల్గొనేలా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ట్రయల్స్ సమయం దగ్గర పడడంతో ప్రస్తుతానికి వినేష్ ను అనుమతిస్తున్నామని స్పష్టం చేస్తూనే ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు అవలంబించిన విధానంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అంతర్జాతీయ డోపింగ్ నిబంధనల ఉల్లంఘన జరిగినప్పుడు ఈ వ్యవహారాన్ని కేవలం మాతృత్వానికి సంబంధించిన ఇబ్బందిగా ఢిల్లీ హైకోర్టు చిత్రీకరించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. జనవరిలో ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించాల్సిన డోప్ టెస్టుకు వినేష్ అందుబాటులో లేకపోవడం తీవ్రమైన విషయమని పేర్కొంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి తమ బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్ ఫైనల్ రోజు ఆదివారం ఐసీసీ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ఇక నుండి డే టెస్టుల్లోనూ ప్రయోగాత్మకంగా గులాబీ బంతి వాడడానికి అనుమతిస్తారు. వెలుతురు లేమి కారణంగా మ్యాచ్లు ముందుగానే ముగియకుండా ఈ బంతిని వినియోగించవచ్చు. ఇక 2028 మహిళల T20 వరల్డ్ కప్ పాకిస్తాన్లో జరగనుంది. అయితే భారత్ మ్యాచ్లను మాత్రం తటస్థ వేదికల్లో ఆడిస్తారు. అంతేకాకుండా ఈ ఏడాది ఐసీసీ మహిళల ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీని నిర్వహిస్తారు. మరోవైపు అవినీతి ఆరోపణల కారణంగా క్రికెట్ కెనడా సభ్యత్వాన్ని ఐసీసీ రద్దు చేసింది. గతేడాది ఐపీఎల్లో చమక్కున మెరిసిన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఏడాది తిరిగేసరికి క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పేసుకున్నాడు. ఆదివారం ముగిసిన 19వ సీజన్లో రికార్డులను కొల్లగొడుతూ అంతా వైభవపేతం చేసేశాడు. అగ్రశ్రేణి బ్యాటర్లను తోసిరాజంటూ ఈ 15 ఏళ్ల చిన్నోడు ఏకంగా 776 పరుగులు బాదేసి ఆరెంజ్ క్యాప్ను అందుకున్న విషయం తెలిసిందే. ఇంతలా క్రేజ్ తెచ్చుకున్న వైభవ్ ఆదాయం కూడా కళ్ళు బయర్లు కమ్మే రీతిలో పెరుగుతోంది. ఆరెంజ్ క్యాప్ ఆటగాడిగా 10 లక్షలు, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ గా 10 లక్షలతో పాటు సియోరా కారు సూపర్ సిక్సెస్ ఆఫ్ ద సీజన్ గా నిలిచినందుకు 10 లక్షలు, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా 10 లక్షలతో పాటు ఆయా మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద మ్యాచ్, మోస్ట్ సిక్సెస్ ఆఫ్ ద మ్యాచ్ కింద మరికొంత ఆదాయం లభించింది. ఫుట్బాల్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులను ప్రముఖ మీడియా దిగ్గజం జీ గ్రూప్ కైవసం చేసుకుంది. అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నమెంట్ ఈ నెల 11 నుండి జులై 19 వరకు జరగనుండగా సుమారు 320 కోట్ల భారీ మొత్తంతో ఈ డీల్ కుదిరినట్లు సమాచారం. భారత కాలమానం ప్రకారం మ్యాచ్లు అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రారంభం కానుండటంతో సోనీ, జియోస్టార్ వంటి సంస్థలు వెనక్కి తగ్గగా జీ గ్రూప్ రంగంలోకి దిగి ఈ హక్కులను సొంతం చేసుకుంది. ఈ ప్రపంచకప్ ను జీ గ్రూప్ తమ 4 కొత్త స్పోర్ట్స్ ఛానళ్లతో పాటు G5 OTT ప్లాట్ఫామ్ ద్వారా డిజిటల్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భారత టేబుల్ టెన్నిస్ యువ సంచలనం 15 ఏండ్ల దివ్యాన్షి భౌమిక్ అంతర్జాతీయ వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించింది. WTT ఫీడర్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్, డబుల్స్ టైటిళ్లను గెలుచుకుంది. ప్రపంచ 211వ ర్యాంకర్ దివ్యాన్షి సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో 3-2, 11-8, 11-5, 7-11తో 38వ ర్యాంకర్ చైనాకు చెందిన యహి తియాన్ని ఓడించింది. ఈ టైటిల్ నెగ్గిన భారత యంగెస్ట్ ప్లేయర్గా రికార్డులకెక్కింది. డబుల్స్ విభాగంలో తోటి టీనేజర్ సిండ్రెల్లా దాస్తో జతకట్టిన దివ్యాన్షి తుదిపోరులో 3-2తో జపాన్కు చెందిన సచి అయోకి, కోకోనా మురమతు జోడీని ఓడించింది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లో స్టార్ ఆటగాళ్ల నిష్క్రమణ పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే యానిక్ సినర్, నోవాక్ జకోవిచ్, మెద్వెదేవ్ తమ పోరాటం ముగించగా తాజాగా నార్వేకు చెందిన కాస్పర్ రూడ్ ఇంటిబాట పట్టాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీక్వార్టర్స్లో రూడ్ 5-7, 6-7, 7-5, 2-6తో బ్రెజిల్కు చెందిన జావో ఫొన్సెకా చేతిలో ఓటమి పాలయ్యాడు. 4 సెట్ల పాటు జరిగిన పోరులో ఫొన్సెకా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. నార్వే చెస్ టోర్నమెంట్ లో ఆరో రౌండ్ లో భారత గ్రాండ్ మాస్టర్లు ప్రజ్ఞానంద, గుకేష్, కోనేరు హంపి దివ్యా దేశ్ముఖ్ ఓటమి పాలయ్యారు. ఓపెన్ విభాగంలో గుకేష్ జర్మనీ యువ సంచలనం విన్సెంట్ కెమెర్ చేతిలో, ప్రజ్ఞానంద్ అమెరికాకు చెందిన టాపర్ వెస్లే సో

0: చేతిలో ఓటమి చవిచూశారు. టైటిల్ ఫేవరెట్ కార్ల్సన్ ఫ్రాన్స్కు చెందిన అలీరిజా ఫిరోజాను ఓడించి ముందంజ వేశాడు. మహిళల విభాగంలో దివ్య చైనాకు చెందిన జూ వెన్జున్ చేతిలో పరాజయం పాలైంది. అసభయవ భారత దిగ్గజం హంపీపై నెగ్గింది. ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ మొగలి వెంకటరామరెడ్డి స్వర్ణ పతకాన్ని సాధించాడు. పురుషుల 800 మీటర్ల ఫైనల్ రేసును కర్నూలు జిల్లాకు చెందిన వెంకటరామరెడ్డి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1:48 ముగించి విజేతగా నిలిచాడు. ఈ పోటీల చివరి రోజు భారత్ ఖాతాలో 3 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యం చేరాయి. ఓవరాల్గా భారత్ 10 స్వర్ణాలు, 5 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 19 పతకాలతో 2వ స్థానాన్ని దక్కించుకుంది.
1: మీరింతవరకు క్రీడాలోకం కార్యక్రమంలో క్రీడా సమీక్ష విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి. ఈనాటి క్రీడాలోకం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్లోని ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ 2026-2027 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. 50 ఖాళీలు భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిసులు 32, టెక్నీషియన్ అప్రెంటిసులు 18 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్, కంప్యూటర్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో పాస్ అయి ఉండాలి. స్టైఫండ్గా నెలకు గ్రాడ్యుయేట్

0: అప్రెంటిస్లకు 13,500, టెక్నీషియన్ అప్రెంటిస్లకు 12,000 స్టైఫండ్గా అందుతుంది. డిగ్రీ డిప్లొమాలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు ఆన్లైన్లో పంపుకోవడానికి ఆన్లైన్ చిరునామా https://www.ipr.res.in https://www.ipr.res.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తు నమూనా, ఇతర సమాచారాన్ని పొందవచ్చు. ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరి తేదీ 11 May 2026. మరొక ప్రకటన. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది. 30 పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆఫీసర్ సివిల్ ఇంజనీర్ 21 ఖాళీలు, ఆఫీసర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ 7 ఖాళీలు, ఆఫీసర్ మెకానికల్ ఇంజనీర్ 2 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 30 ఖాళీలు భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ బీటెక్ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దీంతోపాటు ఉద్యోగ అనుభవం కూడా చూస్తారు. అభ్యర్థుల వయస్సు విషయానికి వస్తే 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలవారై ఉండాలి. ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి చిరునామా https://pnb.bank.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తు సమాచారాన్ని పొందవచ్చు. ఆన్లైన్ విధానంలో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 5 May 2026. ఆన్లైన్ రాత పరీక్షను 27 May 2026 నిర్వహిస్తారు. మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 5 May 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, నాకు నచ్చిన పాట. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న.
7: నా పేరు మారాబైన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్ లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట కృష్ణంరాజు జయప్రదర్ నటించిన పులి బెబ్బులి సినిమాలో రాజన్ నాగేంద్ర సంగీత డైరెక్షన్ లో వచ్చిన ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గారు పాడారు. పరిమళి

నా పేరు చిన్నపాసిలందు బాటన్ఫీడ్ బస్సు నుంచి నాకు నచ్చిన పాట సినిమా పేరు ఇతర మనిషి. పాట ఇచ్చేశ నా హృదయం తీసుకో ఎద లోపల పది లంగా దాచుకో. ఈ పాట నాకు నచ్చిన పాట.

0: అనుమోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: నా పేరు కట్ల సతీష్. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట కొత్త బంగారు లోకం సినిమాలో నిజంగా నీ నీనా నాని. ఈ పాట చాలా బాగుంటుంది. సంగీత పరంగా కానీ, ఇటు సాహిత్య పరంగా కానీ, అలాగే మ్యూజిక్ పరంగా సినిమా కూడా యువతకి మార్గదర్శి కావచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రేమలో పడి అది ఆకర్షణాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళ జీవితం గురించి కళ్ళ కట్టినట్లుగా చూపించిన ఈ సినిమా ఇప్పుడు యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కాబట్టి ఈ కొత్త బంగారు లోకంలో సినిమాలో పాట మాకు వినిపిస్తారని ఆశిస్తున్నాను.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: పాలంచ మండలం పుల్లాయిగూడెం గ్రామం నుంచి శెట్టిపల్లి జీవన్. శ్రీకాంత్ పృథ్వీరాజ్ రాసి నటించిన ప్రేయసి రావే చిత్రం నుండి. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, తెంచుకోని జీవిత గమ్యం మన బంధం. వివాహ బంధం గురించి ఎంతో గొప్పగా పాడారు, అందుకనే ఈ పాట అంటే నాకెంతో ఇష్టం.

0: अनुबोस इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी फॉर वुमेन्स एंड ऑटोनोमस कॉलेज केटीपीएस रोड पालवंचा जिला लोने एकैक महिला इंजीनियरिंग कलाशाल डिप्लोमा बीटेक कोर्सुल तो पाटु हॉस्टल सौकर्यम नाण्यमैन विद्य 100% प्लेसमेंट मी अम्मायल उज्ज्वल भविष्यत की सुरक्षितमैन बेस्ट चॉइस कॉल चेयंडि 9246907407
1: प्रजा पालन प्रगति प्रणाळिक विजयवंतंगा कोनसागुतोंदि
2: 5 दशल्लो 99 रोजुल प्रत्येक कार्यक्रम शाखल वारीगा 10 थीम्लतो प्रत्येक कार्यक्रम ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: నా పేరు కోనపరెడ్డి రమేష్ బాబు, మచిలీపట్నం మండలం, కృష్ణా జిల్లా. నాకు నచ్చిన పాట రోజులు మారాయి. రోజులు మారాయి అంటే ఆ సినిమాలో అన్ని పాటలు బాగుంటాయి. మన దేశానికి ఎన్నుముక రైతు, నలుగురు కలిసి పొదుపున చేస్తే చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం అనే పాట ఉంది. ఆ పాట నాకెంతో నచ్చిన పాట, నాకు ఇష్టం వచ్చిన పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: నాకు నచ్చిన పాట, నా పేరు సరిత, మాది రామవరం. ప్రేమించు పెళ్ళాడు మూవీలో నుంచి పొయ్యారి గోదారమ్మ సాంగ్ వినిపించగలరని కోరుతున్నా. ఈ పాట అంటే నాకు

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: పాలంచ మండలం పునుకుల నుంచి అక్బర్ని. నాకు నచ్చిన పాట సర్దార్ పాపారాయుడు సినిమా నుంచి జ్యోతి లక్ష్మి చీర కట్టింది ఓయబ్బో చీరకే.

0: చెప్పి గోల గోల చేసి చివరికి రూమ్ నంబర్ 111 ఇచ్చాడు.
1: తీరా తలుపు తీసి చూస్తే
2: మంచం పక్కన పగిలిన గాజు ముక్కలు

కంగారు పడి ఏమిటా అని అడిగాను. ఎవరో కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు మూడు నిద్రలు చేసి వెళ్ళారన్నారు. ఆ నిద్రలు నాకెప్పుడా అని ఆ మంచం మీదే పడుకున్నాను. పడుకోగానే

0: దాన్ని తలుపు తీశాను. తీగానే
1: ఫస్ట్ ఫ్లోర్ పాపయ్య

0: కంగారు పడిపోయండి.
1: ఏమిటా అని అడిగాను.
0: ఎవరో నన్ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి తూపులకు వచ్చారన్నారు. అతను చూస్తాడు త్వరగా రమ్మని ముస్తాఫ్ చేసి కూర్చోబెట్టారు.
1: కూర్చోగానే

0: ఏమిటా అని అడిగాను. ఎవరో నన్ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపులకు వచ్చారన్నారు. అతను చూస్తాడు త్వరగా రమ్మని ముస్తాఫ్ చేసి కూర్చోబెట్టారు.
1: కూర్చోగానే

0: బాబోలో కామరా
1: సైబాల్
0: బురద పుల్లా
1: సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: నా పేరు మొహమ్మద్ షాకిర్, ఇల్లందు ఆర్ అండ్ ఆర్ కాలనీ నుండి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట చంటి చిత్రం నుండి.

నేను కొత్తగూడెం బుద్ధిగడ్డ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు రాధాపాసి. నాకు నచ్చిన పాట చిరుజల్లు సినిమా నుంచి రాధే రాధే జపాకరో కృష్ణలీల రసిపి యాత్ర పాట అంటే నాకు ఇష్టం. మా అమ్మ రాధిక కోసం.

0: Institute of Technology for Women's and Autonomous College, KTPS Road, Palvancha. Jilalone Ekaika Mahila Engineering Kalasala. Diploma, BTech course leto patu, hostel saukaryam, nanyamaina vidya, 100% placement. Mee ammayila ujjwala bhavishyattuki surakshitamaina best choice. Call cheyandi 924-690-7407.
1: నా పేరు శ్రీరామ హనుమాన్లు. మాది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యామనంది గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట పచ్చని కాపురం నుంచి. వెన్నెలైనా చీకటైనా

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: నాకు నచ్చిన పాట, నా పేరు ప్రభాకర్, రావరం టూ ఇంగ్ నుంచి మాట్లాడుతున్నా. ప్రాణశీతల మూవీ నుంచి.

0: అనుమోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: నాకు నచ్చిన పాట. నా పేరు దివ్యశ్రీ, నేను రామవరం నుంచి మాట్లాడుతున్నా. పోస్ట్ మన్ సినిమా నుంచి లాహిరి లాహిరి అనే పాట అంటే నాకెంతో ఇష్టం.

0: ఇంతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటలకు పునః ప్రసారమవుతోంది. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన గీతా గోవిందం చిత్రం నుండి పాటలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: గీత ఆర్ట్స్ వారి గీత గోవిందం చిత్రం నుండి పాటలు వింటారు. పాడినవారు సిద్ శ్రీరామ్, విజయ్ దేవరకొండ, గోపీ సుందర్, చిన్మయి. ఈ చిత్రంలోని పాటలకు అనంత్ శ్రీరామ్, శ్రీమణి, సాగర్ సాహిత్యం అందించగా గోపీ సుందర్ సంగీతం అందించారు.

మీరింతవరకు ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన గీత ఆర్ట్స్ వారి గీతా గోవిందం చిత్రం నుండి పాటలు విన్నారు. పాడినవారు సిద్ శ్రీరామ్, విజయ దేవరకొండ, గోపిసుందర్, చిన్మయి. ఈ చిత్రంలోని పాటలకు అనంత్ శ్రీరామ్, శ్రీమణి, సాగర్ సాహిత్యం అందించగా గోపిసుందర్ సంగీతం అందించారు.

0: నీ స్నేహం చిత్రం నుండి ఉషా పాడిన పాటను విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 10:03 కావస్తోంది. ప్రకటించిన అంశం మరికాసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. బహుళ ప్రయోజనాల సమంతకమణి కమనీయ కార్యక్రమాల ఆకాశవాణి, ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమర్పణ.

0: ఇది కంటికి కనిపించకపోయినా మింటికి వినిపించకపోయినా శ్రవణేంద్రియాలకు మాత్రం చేరి వసంతాలుగా ఆబాల గోపాలాన్ని నిద్రావస్థ నుండి జాగృతావస్థలోకి చేర్చే ఒక అరుదైన పదునైన సంగీత శీర్షికా గీతమది.
1: ఎల్లలు లేకుండా, కాలంతో పని లేకుండా, ఋతువులతో నిమిత్తం లేకుండా తనదైన శైలిలో తనదైన కాలనియమాన్ని పాటిస్తూ నిర్ణీత సమయానుసారని ప్రకారం ఈ గీతం మృదు మధురంగా ఆ సేతు హిమాచలమంతా మ్రోగుతూనే ఉంది, ఇంకా మ్రోగుతూనే ఉంటుంది.
0: సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, పాలనాపరంగా ఎలాంటి సంక్షోభాలు, సంఘర్షణలు ఎదురైనా ప్రజా సంక్షేమమే పరిధిగా ఈ గీతం సజీవ స్రవంతిలా ప్రవహిస్తూనే ఉంది, పరిమళిస్తూనే ఉంది.
1: ఈ గీతానికి విరామం లేదు, విశ్రాంతి లేదు, అలసట లేదు, ఆటంకమూ లేదు. జాతి ప్రయోజనాభివృద్ధి కోసం తనవంతు కృషి తాను చేస్తూ ఇప్పుడు 90 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
0: సంగీత ప్రపంచంలో ఎన్ని మార్పులు చేర్పులు వచ్చినా ఆకాశవాణి యొక్క శీర్షిక సంగీత గీతం యొక్క నవ్యత, నాణ్యత, గణనీయత చెక్కు చెదరలేదు, జనమది నుండి చెదిరిపోలేదు. ఆధునిక సంగీత ప్రపంచంలో ఎన్ని నూతన పోకడలు చోటు చేసుకున్నా ఆకాశవాణి శీర్షిక సంగీతానికి ఇప్పటికీ ఎప్పటికీ ప్రత్యామ్నాయం లేదు, రాలేదు.
1: ఈ గీతాన్ని వింటూనే నిద్రలేచే ప్రతి భారతీయుడికి ఇది ఆకాశవాణి పలకరింపు, మేలుకొలుపు అని చెప్పకనే తెలిసేంత ఖ్యాతి ఈ గీతికది. ఇదియే ఆంగ్లంలో ఆల్ ఇండియా రేడియో సిగ్నేచర్ ట్యూన్ అని పిలువబడుతుంది.

0: కళ సమాజానికి అర్థం పట్టాలి. అది సృష్టించే సంచలనం సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టాలి. కళకు సరిహద్దులు లేవు, అడ్డుగోడలు ఉండవు. అది సర్వవ్యాపితం, సార్వజనీనం.
1: ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం నేటి అవసరం. మనోభావాలను పంచుకోవడం, బాంధవ్యాలను పెంచుకోవడం ప్రధానం.
0: ఆయా సంస్కృతి సాంప్రదాయాలు జనజీవన స్థితిగతులకు నిలువుటద్దం పట్టడం ద్వారా కళాకారులు జాతి, కుల, మతాలు, వర్గాలు, వర్ణాలకు అతీతంగా ఏదైనా బృహత్కార్యం సాధించగలుగుతారు.
1: నిద్రపోతే వచ్చేది కళ, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది కళ. కళ అనే రెండక్షరాలు విడివిడిగా ఉంటే అవి ఎటువంటి అర్థాన్ని ఇవ్వకపోవచ్చు. కానీ ఆ రెండు అక్షరాలే ఏకమై కళగా అవతరించి పల్లవికి అనుపల్లవి అవుతాయి, నాదానికి అనునాదమవుతాయి.
0: మనసులో వెచ్చగా పరుచుకున్న భావాలను అందంగా వ్యక్తీకరించే ఏ రూపాన్ని అయినా కళ అంటాం, కళగా పేర్కొంటాం.
1: అగ్ని జల్లినా, అమృతం కురిసినా అందం ఆనందం కళ యొక్క పరమావధి కావాలి. సామాజిక ప్రయోజనం లేకుండా ఏ కళ రాణించదు. సమకాలీన, జాతీయ, ప్రాంతీయ సమస్యలకు వాటి పరిష్కారాలకు దర్పణం పట్టే విధంగా కళలుండాలి.
0: కళారూపంలో మార్పులు రావచ్చుగాని కళా ప్రయోజనంలో మార్పులు రాకూడదు. వ్యాపారం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం కళను దిగజార్చితే అది కళకు, కళాకారునికే కాదు, వర్తమాన సమాజ ప్రగతికే పెద్ద గొడ్డలిపెట్టు అవుతుంది.
1: ఈ నేపథ్యంలో చతుష్షష్టి కళల సమాహార సారాంశ సంగ్రహాన్ని సమగ్రంగా సమాజానికి అందిస్తూ జాతి

0: ఔన్నత్యాన్ని ద్విగుణీకృతం చేస్తున్న మన ఆకాశవాణి 90 వసంతాల ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకుంటోంది.
1: ప్రతి మదికి స్పందన అందిస్తూ సమాచార, విజ్ఞాన, వినోద వికాసాన్ని పంచడంలో, శ్రోతల్ని ముందుంచడంలో రేడియోది అప్పుడు ఎప్పుడూ గణనీయమైన కృషియే.
0: రసమయ కార్యక్రమాల వైపే లక్షలాది శ్రోతల ఆరాధనలు, ఆస్వాదనలు, అనురక్తులు, అభిమానాది భక్తి ప్రపత్తులు అన్నీ కూడా. ఆకాశవాణి భారతదేశ అధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి యొక్క విభాగం.
1: మన ఆకాశవాణి ప్రపంచంలోని అతిపెద్ద ప్రసార వ్యవస్థల్లో ఒకటి. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని భారత పార్లమెంటు ప్రక్కన ఉన్న ఆకాశవాణి భవన్లో ఉంది. ఇందులో నాటక విభాగం, ఎఫ్ఎం రేడియో విభాగం, జాతీయ ప్రసార విభాగాలున్నాయి.

0: మన దేశంలో మొదటి రేడియో ప్రసారాలు 1923 జూన్ మాసంలో రేడియో క్లబ్ ఆఫ్ బొంబాయి ద్వారా ప్రసారం చేయబడ్డాయి. అటు పిమ్మట 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ రేడియో ప్రసారాలను ప్రసారం చేసింది. చివరకు 1936 ఆకాశవాణి పూర్తి ప్రభుత్వ సంస్థగా అవతరించింది.
1: మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికి కేవలం 6 ఆకాశవాణి కేంద్రాలు మాత్రమే పనిచేసేవి. ప్రస్తుతం అన్ని రకాలవి కలుపుకొని 552 కేంద్రాలు దేశవ్యాప్తంగా 99.13% ప్రజలకు సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్నాయి.

0: ఆకాశవాణి తొలి తెలుగు ప్రసారాలు 1938 జూన్ 16 ప్రారంభమయ్యాయి. ఆ రోజు సాయంత్రం 5:30 త్యాగరాజస్వామి రచించిన శ్రీ గణపతిని సేవింపరాదే అనే తెలుగు కృతిని తిరువెన్కాడు సుబ్రహ్మణ్య పిళ్ళై నాదస్వరంపై వాయిస్తుండగా అదే తొలి తెలుగు ప్రసారంగా మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమయ్యింది.
1: అదే రోజు రాత్రి 8:15 భారతదేశం రేడియో అనే అంశంపై ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రధాని సర్ కూర్మా వెంకట్రెడ్డి నాయుడు తెలుగులో ప్రసంగించారు. మన దేశంలో తెలుగులో ప్రసారమైన తొలి తెలుగు ప్రసంగం అదే.
0: 1933 హైదరాబాదులోని చిరాగ్ అలీ వీధిలో మహబూబ్ అలీ 200 వాట్ల శక్తి గల రేడియో కేంద్రాన్ని ప్రారంభించారు. దాన్ని 1935 ఫిబ్రవరి 3 నిజాం తన అదుపులోకి తీసుకోగా తిరిగి దాన్నే దక్కన్ రేడియోకు నామకరణం చేసి ఏడవ అసఫ్ జా మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిజాం ఉర్దూ

0: అటు పిమ్మట 1948 డిసెంబర్1 నాటికి 800 వాట్ల శక్తితో షార్ట్ వేవ్, మీడియం వేవ్లతో ఉన్న దక్కన్ రేడియోలో తెలుగు కార్యక్రమాలను పెంచేందుకు మాడపాటి హనుమంతరావు గారు ప్రయత్నించి సఫలీకృతులయ్యారు.
1: కాని అప్పటికే అంటే 1948 అక్టోబర్ 12 తొలి తెలుగు రేడియో స్టేషన్గా విజయవాడ కేంద్రం ప్రారంభించబడి, అదే సంవత్సరం డిసెంబర్1 నుంచి పూర్తి స్థాయిలో తెలుగు ప్రసారాలను అందించింది.
0: చివరకు 1950 దక్కన్ రేడియో కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కేంద్రంగా మార్చింది.
2: నిర్మించుకున్న ధన్య చరిత్ర

0: ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఆకాశవాణి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు అనేకం. శాస్త్రీయ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీత కార్యక్రమాలు, ఉపన్యాసాలు, పరిచయాలు, చర్చలు, గోష్ఠులు.
1: గ్రామీణులకు, స్త్రీలకు, పిల్లలకు, విద్యార్థులకు, కవులకు, కర్షకులకు, కార్మికులకు, యువతకు సంబంధించిన కార్యక్రమాలు,
0: నాటికలు, నాటకాలు, రూపకాలు, సినిమా పాటలు లాంటి ఎన్నో రకాల సాహిత్య సంగీత భరిత కార్యక్రమాలు ప్రసారమవుతూనే ఉన్నాయి. ఆకాశవాణి కార్యక్రమాలు నిబద్ధతకు, విశ్వసనీయతకు మారుపేరుగా ఉంటాయి.
1: ఆకాశవాణి ప్రసారాలు సంచలనాన్ని సృష్టించకపోవచ్చు, కానీ సత్యాన్ని బోధిస్తాయి. అలజడులు రేకెత్తించవు, కాని ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. ఆందోళన కలిగించవు, కాని ఆనందాన్ని పంచుతాయి.

0: దేశంలో సమాచార వ్యవస్థ పటిష్టంగా లేని రోజుల్లో నుంచి అనూహ్యమైన సాంకేతిక పరిజ్ఞానం, సమాచార ప్రసార వ్యవస్థ విస్తరించి ఉన్న ఈరోజు దాకా కూడా రేడియోది ఒకటే బాణి, ఒకటే వాణి. ఎన్నేళ్లు నిరీక్షించినా రాతిలోనికి నీరు చేరదు. ఎన్ని ప్రసార ప్రచార మాధ్యమాలు పుట్టుకొచ్చినా ఆకాశవాణి నవ్యత నాణ్యత మారదు.
1: ఏ ప్రసార మాధ్యమ

0: వ్యవస్థ చేయలేని అందించలేని విశేషాలను వార్తలను ఇతర సమాచారాన్ని శ్రోతలకు ముందుగా అందించి కీర్తి గడించిన ఘనత ఆకాశవాణికే సొంతం.
1: భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతూ దేశ ప్రజల్ని సమైక్యంగా సామరస్యంగా జీవించేటట్లు వారిలో సోదరభావాన్ని పెంపొందిస్తూ జాతి విలువల్ని పరిరక్షిస్తూ సంస్కృతి సంప్రదాయాలను పునరుద్ధరిస్తూ ఆకాశవాణి ఒక జాతీయ సంస్థగా తన ఉనికిని సార్థకం చేసుకుంది, ఇంకా చేసుకుంటూనే ఉంది.

0: ప్రజలు గుర్తించలేని గుర్తించుకోలేని సంఖ్యలో రేడియో టీవీ ఛానళ్లు ఎన్నొచ్చినా ఆకాశవాణిది మాత్రం చెదరని దీప్తి, చెరగని కీర్తి.
1: దృశ్య మాధ్యమం దూరని చోట కూడా శ్రవణ మాధ్యమంగా ఆకాశవాణి తన ప్రసారాల్ని అందిస్తోంది. గాలి చేరని చోట ఉంటుందేమో గాని ఆకాశవాణి వినిపించని ప్రదేశమంటూ ఉండదు అని చెప్పటం అతిశయోక్తి కాదు.
0: ఆకాశవాణి ఆది నుండి ఆధునిక కాలం దాకా అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలకు చేరువైంది. రేడియో ద్వారా ప్రయోజనం పొందిన శ్రోతలు కొందరైతే తన సాహిత్య సంగీత ప్రతిభతో మరికొందరు, తన స్వరమాధుర్యంతో ఇంకొందరు రేడియోకి కీర్తిని ఆపాదించి పెట్టిన వారున్నారు. ఈ పరంపరలో నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రం ప్రారంభించబడిన తొలి రోజుల్లో తొలి వ్యాఖ్యాతగా, రేడియో నాటిక నాటకాల ప్రయోక్తగా, దార్శనికునిగా, రంగస్థల టీవీ సినిమా నటులు కాటం సుదర్శన్ గారి స్పందన ఇప్పుడు విందాం.
2: రేడియో భారతదేశంలో 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేడియోలో పనిచేస్తున్నటువంటి ప్రతి వారికి, చేసిన వారికి కూడా నా అభినందనలు. రేడియో అనేటువంటి మాధ్యమం స్వతంత్రానికి పూర్వమే మన దేశంలో ఏర్పడి స్వాతంత్రోద్యమానికి సంబంధించి కూడా కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాలంలో రేడియో సామాన్యులకి చాలా అందుబాటులోకి వచ్చింది. దాని ద్వారా విద్య, వ్యవసాయం, వైద్యం ఇలాంటి సమాచారాలతో పాటు రాజకీయ సమాచారం, వార్తలు ప్రత్యేకంగా మన దేశంలో సామాన్యులకు అందుబాటులోకి రేడియో ద్వారా వచ్చాయి. అలాగే వినోద కార్యక్రమాలు, సినిమా పాటలు, నాటకాలు ఇవన్నీ కూడా రేడియో ద్వారా ప్రాచుర్యం పొందాయి. రేడియో సామాన్యుల జీవితాలలో ఒక భాగమైపోయింది. ఈ రేడియో అనేటువంటి మాధ్యమం ద్వారానే అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి సినిమా నటులు కూడా బయటకు వచ్చారు. చాలా మంది సినిమా నటులు, రంగస్థల నటులు కూడా రేడియోలో నటించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వారే. ఇవాళ ఇటువంటి రేడియో 90 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 91వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా శ్రోతలకి, ఉద్యోగులకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను.

తొంభై వసంతాల ఆకాశవాణి ప్రస్థానంలో ప్రయోజనం పొందని పౌరుడు ఉండడు. వ్యక్తి ఎవరైనా, వృత్తి ఏదైనా, ఆకాశవాణి అందరికీ బంధువే. ఆ బాంధవ్య బలాన్ని, దాని ఫలాన్ని తెలియజేస్తున్నారు నిజామాబాద్ ప్రభుత్వ విద్యా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ ప్రధానాచార్యులు.

నా పేరు తిరుక్కోవళ్ళూరు శ్రీనివాస్. నేను డైట్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. నేనైతే రేడియోను మా బంధువుగా, ఒక కుటుంబ సభ్యునిగా భావిస్తాను. నాకు చిన్నప్పటి నుండి కూడా రేడియో వినడం అలవాటు. మా ఇంట్లో కూడా అందరూ రేడియో శ్రోతలే. ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమం పట్ల ఇంట్రెస్ట్ చూపుతుంటారు. మన చుట్టూ గాలి ఉందన్నది ఎంత నిజమో, మా ఇంట్లో రేడియో ఉన్నదనేది కూడా అంతే నిజం. నేను ఒక రేడియో శ్రోతను మాత్రమే కాదు, ఒక ప్రసంగికుడను కూడా. కొన్ని సందర్భాల్లో నాకు రేడియోలో ప్రసంగం చేసే అవకాశం నిజామాబాద్ రేడియో కేంద్రం వాళ్ళు కల్పించారు. అలాగే మా డైట్ ఛాత్రోపాధ్యాయులు కూడా యువవాణి కార్యక్రమాలు చేశారు. సామాజిక చైతన్యం కోసము, సామాజిక ప్రయోజనం కోసము రేడియో అత్యంత ప్రభావవంతమైన మాధ్యమం. రేడియోలో అన్ని వృత్తుల వారికి, అన్ని వయసుల వారికి ఉపయోగపడే కార్యక్రమాలు ప్రసారమవుతాయి. అన్ని రకాల ఆరోగ్య సంబంధమైన సలహాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సందేశాత్మక నాటికలు, మనోరంజకమైన పాటలు శ్రోతల్ని రంజింప చేస్తాయనడం అతిశయోక్తి కాదు. బాలభారతి, యువవాణి కార్యక్రమాల ద్వారా ఎందరో బాలలను, యువతను భాగస్వామ్యం చేస్తున్నారు. వందే మాతరం మొదలు జైహింద్ వరకు ప్రతి కార్యక్రమం కూడా చైతన్యదాయకము, ప్రయోజనకరమే. ఇప్పుడు ఆకాశవాణి తన 90 ఏళ్ల ప్రయాణాన్ని నాణ్యతగా, కమనీయంగా, రమణీయంగా విజయవంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సాంకేతికంగా ప్రస్తుతం ఎన్ని రకాల మాధ్యమాలు వచ్చినా రేడియోను మించినది ఏదీ లేదు. మిగతా మాధ్యమాలతో నష్టం ఉండొచ్చునేమో, కానీ రేడియో మాత్రం అమ్మలాగా ఎప్పుడూ అందరికీ మంచి చేస్తుందనేది నా ప్రగాఢమైన విశ్వాసం.

0: విద్యే కాదు, వైద్యమూ ప్రధానమే. ప్రజలకు ఆరోగ్యపరమైన సలహాలు సూచనలు అందించడంలో ఆకాశవాణి పోషించిన పోషిస్తున్న పాత్ర అద్వితీయం, అజరామరం. ఒక ప్రభుత్వ వైద్యులుగా ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ, ఆకాశవాణి ద్వారా జనచేతన కార్యక్రమాల్ని శ్రోతలకు అందిస్తున్న ఒక ప్రభుత్వ వైద్యుడి స్పందన ఇది.
1: విద్య వైద్యమే కాదు, సేద్యమూ ప్రధానమే. వ్యవసాయ రంగంలో రైతులకు ఆకాశవాణి అందించినా అందిస్తున్న సేవలు అనిర్వచనీయం, అసంఖ్యాకం. నేలలో రైతు విత్తు వేసింది మొదలు పంట కోసేదాకా అడుగడుగునా రైతులకు రకరకాల కార్యక్రమాల్ని అందిస్తున్న ఆకాశవాణి సేవల వినియోగం ద్వారా లబ్ధి పొందిన ఒక రైతు మనోభావాలు.
2: నా పేరు నాగలింగం, మాది నందిపేట గ్రామం. నేను ఒక వ్యవసాయదారుణ్ణి. రేడియోతో నాకు దాదాపుగా 65 సంవత్సరాల అనుబంధం ఉంది. నా చిన్నతనంలో మా ఊర్లో ఎక్కడ రేడియో ఉంటే అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాలను ఎంతో ఆసక్తిగా వినేవాణ్ణి. అప్పట్లో రేడియో ఎవరింట్లో ఉంటే ఆ ఇంటిని గౌరవంగా చూసే రోజులు. ఇక నేను చదువు కోసం బడిలో చేరాక, అప్పుడు నా వయసు సుమారు 14 అనుకుంటా. ఆ సమయంలో నేను మా అన్న కలిసి మా ఇంట్లో వాళ్లకు తెలియకుండా మాకు రేడియో కావాలని ఆలోచనతోని ఒక కంపెనీకి పోస్ట్ కార్డు రాస్తే, కొద్ది రోజులకు ఆ కంపెనీ వాళ్ళు మా ఇంటికి పోస్ట్లో రేడియో పంపారు. ఆ రేడియోకి డబ్బులు కట్టి తీసుకోవాలి అని చెప్తే మా దగ్గర డబ్బులు లేవు. ఈ విషయం మా తల్లిదండ్రులు పెద్దలకు తెలిస్తే తిడతారనే భయంతోని మేము ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మా నాన్న వాళ్ళు తెలుసుకుని డబ్బులు కట్టి ఆ రేడియోని పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి మా ఇంట్లో రేడియో కార్యక్రమాలు వినటం ఒక భాగమైంది. ఒక రైతుగా వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు ఎక్కువగా వినటం అలవాటు. వీటితో పాటు వార్తలు వినటం, జానపద గేయాలు వినటం, ఒక రైతుగా నాకున్న అనుభవాలు గురించి నిజామాబాద్ రేడియో స్టేషన్లో

0: కొన్ని కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక ప్రత్యేక విషయం చెప్పాలి, అది ఏమిటంటే మొక్కజొన్న పంట సాగులో అధిక దిగుబడి పండించే రైతుగా పైనీర్ కంపెనీ వాళ్ళు ఎంపిక చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఒక ఇద్దరు రైతుల్ని ఎంపిక చేసి ఆ ఇద్దరు రైతుల్ని బొంబాయి తీసుకెళ్లి అప్పటి అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా గారి చేతుల మీదుగా మాకు ప్రశంస పత్రాలు జ్ఞాపకాలు ఇచ్చి సత్కారం చేశారు. ఇది నా జీవితంలో మర్చిపోలేని ఒక మధురమైన ఘట్టం. ఒక రైతుగా నాకు ఎంతో తృప్తిని గౌరవాన్ని ఇచ్చింది. రేడియో కార్యక్రమాలు మన దేశంలో ప్రారంభమై 90 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆకాశవాణికి నా శుభాకాంక్షలు. రేడియోతో ప్రతి మనిషికి ఒక ప్రయోజనం ఉంటుంది. రేడియో వినటం ఒక మంచి అలవాటు. ఈ రేడియోకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
1: సమాజ పురోభివృద్ధికి విద్య, వైద్యం, సేద్యం ఎంత అవసరమో న్యాయం కూడా అంతే అవసరం. చట్టపరమైన న్యాయ సలహాలు లాంటి కార్యక్రమాల ద్వారా రేడియోకి బంధువైన ఒక న్యాయవాది అభిప్రాయాలు.
2: నమస్తే అండి, నేను రాజ్ కుమార్ సుబేదార్, అడ్వకేట్. ఆకాశవాణి యొక్క 90 సంవత్సరాలు జరుపుతున్నందుకు నేను ప్రత్యేకంగా వారికి అభినందిస్తున్నాను. ఆకాశవాణి ఈ రోజుల్లో కూడా టీవీ, కంప్యూటర్, సెల్ ఫోన్ ఏది వచ్చినా కానీ ఈ రోజు కూడా రేడియో యొక్క వినేవాళ్ళ యొక్క ఆదరణ ఏదైతే ఉందో ఇక్కడ కూడా తగ్గలేదు. దినదిన పెరుగుతుంది తప్ప తగ్గలేదు ఆకాశవాణి యొక్క విశేషత. ప్రోగ్రామ్స్ కూడా రేడియోలో డిజైన్ చేయడం కూడా చాలా బాగుంది. అది అనాయాసంగా వినే వాళ్ళకి అట్రాక్ట్ చేస్తుంటుంది. పొద్దున లేచిన వెంటనే వందే మాతరం గీతంతో, అలాగే నేషనల్ న్యూస్తో, ఆ తర్వాత మన పెట్రియాటిక్ సాంగ్స్తో, ఆ తర్వాత సూక్తి సుధ, ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒక మంచి విషయాలు తెలుసుకునే ఒక అవకాశం. ఆ తర్వాత ఇక్కడ నేను ప్రత్యేకంగా ఆకాశవాణికి అభినందిస్తున్నాను. ఈ రోజుల్లో రేడియో తప్ప వేరే ఎక్కడ కూడా సంస్కృతి అనే భాష వినటానికి మనకు దొరకదు. ఈ ఒక రేడియో ద్వారానే ఒక సంస్కృత భాష మేము వింటున్నాం, చాలా గర్వంగా ఉంది. ఆ తర్వాత ప్రోగ్రామ్స్ యొక్క షెడ్యూల్ చూసినట్టయితే రైతులకు కానివ్వండి, చిన్నపిల్లలకు కానివ్వండి, యూత్ కోసం కానివ్వండి, మహిళల కోసం కానివ్వండి, ప్రతి ఒక్క సెక్షన్స్ వారికి ఉపయోగపడేలా యొక్క ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆకాశవాణి ద్వారానే వారికి అందిస్తున్నారు. అది చాలా అభినందనీయం. అలాగే రేడియో యొక్క విశేషత ఏంటంటే మీరు ఎక్కడైనా రేడియో ఆన్ చేస్తూ కూర్చొని కానివ్వండి, ఎక్కడైనా వెళ్తూ కానివ్వండి, ఇంట్లో పని చేస్తూ కానివ్వండి, మనకు వినిపించే ఒక మాధ్యమం ఏదైతే ఉందో అది రేడియో. ఈవెన్ కారులో చూడండి, లేదా మీరు ఎక్కడైనా ప్రయాణిస్తున్నారు, లేదా ఈవెన్ ఏదైనా ప్రోగ్రామ్ మిస్ అయినప్పటికి కూడా అగైన్ మీరు లాగిన్ చేసుకొని వినే యొక్క అవకాశం కూడా ఆకాశవాణి ద్వారా మనకు అందుతుంది. ఇంకొక ఘనత నేను తెలియజేయాలి ఏంటంటే, ఆకాశవాణి వారు అప్పట్లో మహాత్మా గాంధీ యొక్క సందేశం, ఎస్పెషల్లీ ఆన్ 2 అక్టోబర్, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క సందేశం, స్వామి వివేకానంద గారి యొక్క సందేశం, బాల్ గంగాధర్ తిలక్ గారి యొక్క సందేశం, ఇలా ఏవైతే గ్రేట్ పాట్రియాటిక్ లీడర్స్ ఉన్నారో వారి వారి యొక్క బర్త్డేస్ నాడు వారి యొక్క స్పీచెస్ మనకు అందించడం కూడా, అంటే ఈ రోజుల్లో కూడా ఆ యొక్క వాయిస్ ని వినటానికి భాగ్యం కల్పిస్తున్నారు ఆకాశవాణి. ఇవే కాకుండా గత 10 సంవత్సరాల నుండి ప్రధానమంత్రి గారి యొక్క మన్ కీ బాత్ ఏదైతే కార్యక్రమం ఉందో, అది నాకు తెలిసి గతంలో మహాభారత్, రామాయణం టీవీలో సీరియల్స్ ఉన్నప్పుడు ఎట్లయితే జనాలు రోడ్డు మీద కనిపించేవారు కాదు, అలాగే ఈ యొక్క ప్రతి నెల లాస్ట్ సండే ఏదైతే ఉంటుందో గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క సందేశం మన్ కీ బాత్ అనే ఏదైతే ప్రోగ్రామ్

0: ప్రోగ్రామ్ ఉంటుందో అది కూడా చాలా వరకు యూస్ఫుల్ ఉంది. ఆ యొక్క ప్రోగ్రాం ద్వారా గౌరవ ప్రధానమంత్రి గారు భారతదేశంలో ఏ స్టేట్లు అయితే ఎవరెవరైతే ఏ ఘనత చేసి ఉన్నారో, ఏదైతే టాలెంట్స్ ఉన్నారో, లేదా ఎలా వారు జీవితాన్ని గడుపుతున్నారో అనే ఒక విషయాలు కూడా వారు చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు. అలాగే ఒక గౌరవ ప్రధానమంత్రి వారి యొక్క నోట వారు చేస్తున్నటువంటి ఘనత యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచంలో వినిపించేలా ఏదైతే మన్ కీ బాత్ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం ద్వారా అందరికీ అందించడం అనేది కూడా ఆకాశవాణికే ఈ ఘనత చెందుతుంది. నేనైతే ప్రత్యేకంగా ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచే నేను రేడియో వింటున్నాను. అలాగే నాకు కూడా రేడియోతో దగ్గర అనుబంధం ఉంది. నేను కూడా గత 15 సంవత్సరాల నుండి నిజామాబాద్లో ఉన్నటువంటి ఆకాశవాణి కేంద్రానికి వెళ్తుంటాను. లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి కూడా రేడియోలో నేను ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను. అలాగే ఏదైనా ఫెస్టివల్స్ గురించి కూడా ఏదైనా టాక్ ఉంటే నేను రేడియో టాక్స్ కూడా ఇచ్చి ఉన్నాను. అయితే ఈ రేడియో మాధ్యమం ఏదైతే ఉందో ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, అలాగే యూస్ఫుల్ టిప్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతిదీ ఒక మనిషి ఎలా ఉండాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, లేదా నాలెడ్జ్ గురించి కానివ్వండి, లేదా ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వస్తున్నప్పుడు అటువంటి యొక్క స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ స్పెషలిస్ట్ డాక్టర్ ద్వారా కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్ కూర్చున్న చోట అందిస్తున్నారు ఆకాశవాణి. ఈ ఆకాశవాణి ఎంత చెప్పినా కూడా తక్కువనే, అందరికి కూడా చాలా యూస్ఫుల్ ఉంది. అతి త్వరలోనే 100 ఇయర్స్ కూడా పూర్తి చేసుకోవాలని మేము కోరుచున్నాం. ప్రత్యేకంగా ఆకాశవాణి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తాం.
1: ఒక జాతి భవిష్యత్తు తరగతి గదుల్లో రూపొందించబడుతుందని మేధావుల అభిభాషణ. జాతి జాతక రేఖల్ని సరిచేసే ఉపాధ్యాయుడు నిజంగా సంఘ సంస్కర్తే అవుతాడు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నిరంతరం ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ ప్రేరణ పొంది తద్వారా విద్యార్థుల్లో జాతీయ భావాలను పెంపొందిస్తున్న ఒక ఉపాధ్యాయుడి మనోభావన.
2: నేను పూదరి అరవింద్. ఆకాశవాణి నాకు ఒక కుటుంబ సభ్యులలో ఒకరిగా నిలిచిపోయింది. ఆకాశవాణికి 90 వసంతాలు. అబ్బో, వింటుంటేనే అద్భుతం అనిపిస్తుంది. ఈ 90 వసంతాల ఆకాశవాణి పాటల పరిమళాలను పీలుస్తూ, సంభాషణల మకరందాలను ఆస్వాదిస్తూ, నాటిక ప్రవాహంలో ఈదుతూ, వార్తా స్రవంతిలో మునిగి తేలుతూ, వక్తల చర్చల యుక్తులు, యాంకల్ర చెలోక్తులు, ఇంగ్లీష్ న్యూస్ హిందీ కబరే, సూక్తిసుధా వైద్య సలహాలు, ప్రకటనల ప్రకంపనలు, ప్రస్తుత గత సినీ పాటల కోలాహలం, ఇవన్నీ వీణులకు విందే. మరి వీణులకు విందే కాదు, మనసుకు ఆరోగ్యపు మందు. సమయాన్ని సద్వినియోగపరుచుకోవటము ఆకాశవాణి మనకిచ్చినటువంటి దివ్యౌషధము. స్థానిక, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సంస్కృతిని మనము ఎలా తెలుసుకోగలుగుతాము, ఎన్నిసార్లు వెళ్ళగలుగుతాము? కేవలం ఆకాశవాణి ద్వారా మన శ్రవణ వంతెనను మనం నిర్మించుకోగలుగుతాము. కొన్ని కొన్ని వింటుంటే మనం ఊహిస్తాం, కొన్ని వింటే వ్యూహాలు గీస్తాం, మరికొన్ని వింటే ఆనంద వెల్లువలు చెలరేగుతాయి, కొన్ని వింటే బంధాల నిలవులు పెంపొందుతాయి, కొన్ని వింటే సఖ్యత పెంపొందుతున్నది, కొన్ని వింటే సౌఖ్యము విరాజిల్లుతున్నది. అసలు ఆకాశవాణి కాదు, సమగ్ర జీవిత గమనానికి అదృశ్య బోణి. దృశ్యం మెరుస్తుంది, శ్రవణ దృశ్యం మైమరుపునిస్తుంది. ఆకాశవాణి అంటే ఎన్నో ప్రచార మాధ్యమాలు, ఎన్నో మాధ్యమాలు, శ్రవణ దృశ్య మాధ్యమాలు వచ్చినప్పటికీ విని ఊహించుకుంటుంటే దాంట్లో ఉన్నటువంటి అద్భుతము, దాంట్లో ఉన్నటువంటి శాశ్వత స్మృతి వేరే దాంట్లో లేదనుకుంటున్నాను.

0: లేనా అని భర్తృహరి అన్నాడు. అంటే చెవులు కమ్మలు పెట్టుకోవడానికి కాదు, వినడానికి ఇచ్చాడు అన్నాడు. అది నేను ఇప్పుడేం చెప్పదలుచుకున్నా అంటే అది ఆకాశవాణిని వినడానికే ఇచ్చాడేమో అని చెప్పేసి. ఇన్ని మాధ్యమాలు వచ్చినప్పటికీ ఆకాశవాణిలో ఒక కుటుంబ సభ్యుల యొక్క అనురాగము మమత నిండి ఉన్నది. ఒక పాత పాట, యువతను ఆలోచన రేకెత్తించేటటువంటి కొత్త పాట. మళ్ళా ఎన్నో కార్యక్రమాలు మనము చూస్తున్నప్పటికీ అన్ని కార్యక్రమాల ద్వారా మన సమగ్రమైనటువంటి అభివృద్ధిని జీవితానికి అందించేటటువంటి ఒక జ్ఞాన సంపద ఆకాశవాణి. అది ఆకాశవాణి కాదు, అన్ని మాధ్యమాల్లోకెల్లా అది సువర్ణ అవకాశవాణి. ఈ సందర్భంగా 90 వసంతాలను పూర్తి చేసుకున్నటువంటి ఆకాశవాణికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా చిన్న భావాలను వ్యక్తపరిచే అవకాశం ఇచ్చిన ఆకాశవాణికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నానుడే లక్ష్యంగా ఉద్భవించిన ఆకాశవాణి ఈనాడు సర్వజన హితాయ, సర్వజన సుఖాయగా రూపాంతరం చెంది తన పనితనాన్ని, తన పరిధిని అభివృద్ధి పరుచుకుని విస్తరించుకుని జనమానస సంచారినిగా ఆకాశవాణి అలరారుతూనే ఉంటుంది.

0: తొమ్మిది దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందించిన ప్రత్యేక కార్యక్రమం బహుళ ప్రయోజనాల సమంతకమని కమనీయ కార్యక్రమాల ఆకాశవాణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమర్పణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు, ఇప్పుడు వినండి. ఇష్క్ చిత్రం నుండి అద్నాన్ సమీ నిత్యామీనన్ పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి వసంతం చిత్రం నుండి హరిహరన్ సుజాత పాడిన పాట.

ఈ ప్రసారంలో 2:30 మహిళలు మహారాణులు ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మరి మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్లు 0874429530. మరొక నెంబర్ 2950399. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీరు కోరిన విధంగా పాటను వినవచ్చు. ఈ ప్రసారంలో 2:30 మహిళలు మహారాణులు ఫోన్ ఇన్ కార్యక్రమంలో మాత్రమే. శ్రోతలు వింటున్నారు 100.1 MHz పై చిత్రగీతాలు. ఇప్పుడు వినండి నువ్వు వస్తావని చిత్రం నుండి ఈ పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: a balanced and disciplined lifestyle while also supporting environmental sustainability and cleaner mobility.
1: Cycling keeps us fit, energizes the body and improves mental health. The more we use the cycle, the less pollution there will be and the country will benefit from the saving of petrol and diesel. In this era of global challenges, Prime Minister Narendra Modi has also urged the people of the country to reduce their dependence on petrol and diesel vehicles. In this regard, cycling can become an effective and positive solution.
0: Acting President of Venezuela, Delcy Rodriguez, will be on a five-day visit to India from today. During the visit, she will hold bilateral discussions with Prime Minister Narendra Modi to review the full spectrum of India-Venezuela relations. Benchmark domestic equity indices were trading with losses in the forenoon session today. The Sensex shed 948 points to 73,702, while the Nifty fell 268 points to 23,216 when reports last came in. In Indonesia Open Badminton today, H.S. Pranoy will face Ireland's Nat Nguyen and Ayush Shetty will meet China's Wang Hongyang in men's singles. In women's singles, Unnati Huda will take on Japan's Nozomi Okuhara this evening. And that is the end of this news bulletin.
2: Akashavani Kottagudem Kendram శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇర్షద్ ఖాన్ గారి సితార్ వాదనం వింటారు. ముందుగా వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ముఖాన మొటిమల
8: సై బాల్,
7: గజ్జా బొబ్బల
8: సై బాల్,
7: నడుగుల తామర
8: సై బాల్,
7: బురద పుల్ల
8: సై బాల్.
9: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
10: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాత్.
11: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
12: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
13: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
14: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
13: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
14: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
13: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
15: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
16: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
17: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246-907-407.
13: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
14: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
13: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
14: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
13: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
15: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
16: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం.

0: పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: వినండి ఇర్షాద్ ఖాన్ గారి సితార్ వాదనం.

మీరింతవరకు ఇర్షద్ ఖాన్ గారి సితార్ వాదనం విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రభుత్వ పథకాల గురించి తెలియని గిరిజనులు ఇంకా ఉన్నారని, వారి అభివృద్దికి చర్యలు తీసుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆరోగ్యవంతమైన పర్యావరణ అనుకూలమైన దేశం కోసం యువజనులు సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఐటీడీపీ బలోపేతంపై జాతీయ సదస్సును రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సునుద్దేశించి ప్రసంగించిన రాష్టపతి, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న గిరిజన సమాజం సాంస్కృతికంగా ఎంతో సుసంపన్నమైందని కొనియాడారు. గిరిజన తెగలను సామాజికంగా ముందుకు తీసుకురావడానికి నిరంతరం కృషి జరగాలని ఆమె పిలుపునిచ్చారు. అభివృద్ది ఫలాలు సమాజంలో చివరి ఇంటికి, మారుమూల ఉన్న చివరి గ్రామానికి సైతం తప్పక చేరాలని ఆమె ఆకాంక్షించారు. అయితే ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలపై ఆదివాసీల్లో కొన్ని వర్గాలకు ఇప్పటికీ సరైన అవగాహన లేకపోవడం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. వారి అభివృద్దికి చర్యలు తీసుకోవాలని, వారికి సమాచారం అందించాలని ఆమె అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనజాతీయ గరీమ్ ఉత్సవ్ 2026లో భాగంగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా గిరిజనాభివృద్ది విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయడంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇందులో భాగంగా పరిపాలనా సంస్కరణలు, సమన్వయ యంత్రాంగాలు, సాంకేతికాధారిత సేవల పంపిణీ వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. 26 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ జాతీయ సదస్సులో పాల్గొంటున్నారు. కర్ణాటకలో ఈరోజు నూతన నాయకత్వ పర్వం ప్రారంభం కానుంది. రాష్ట 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. డీకే శివగా ఎంతో ప్రజాదరణ పొందిన, 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివకుమార్ ఈ సాయంత్రం 4:05 రాజ్భవన్లోని గ్లాస్ హౌస్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయనతో పాటు కొద్దిమంది కేబినెట్ మంత్రులు కూడా ఈవేళ గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం పొందనున్నారు. గత నెల మే 28వ తేదీన సిద్దరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్షం 64 డీకే శివకుమార్ ను తమ నాయకుడిగా ఎన్నుకుంది. దీంతో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడానికి మార్గం సుగమమైంది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణ్దీప్ సింగ్ సుర్జేవాలాతో పాటు పలువురు మత పెద్దలు, కార్మికులు, రచయితలు, సినీ నటులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరవుతారు. వీటితో పాటు డీకే శివకుమార్ స్వగ్రామమైన దొడ్డలహళ్లిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కూడా ఈ వేడుకకు ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం. వెనిజులా తాత్కాలిక రాష్టపతి డెల్సీ రోడ్రిక్స్ ఈవేళ నుంచి 5 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటన భాగంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత వెనిజులా సంబంధాల సమగ్ర స్వరూపాన్ని ఇద్దరు

నాయకులు సమీక్షిస్తున్నారు. ఇరు దేశాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, ఫార్మాసిటికల్ వంటి కీలక రంగాల్లో పరస్పరం సహకారాన్ని కల అవకాశాలను అన్వేషించనున్నాయి. వెనజువలా అధ్యక్షురాలి పర్యటన గురించి నిన్న న్యూఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడిస్తూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి రణధీర్ జైస్వాల్, రోడ్రిక్స్ వెంట విదేశాంగ, ఆర్థిక అభివృద్ది, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉందని తెలియజేశారు. భారత్ వెనజులా దేశాల మధ్య ముఖ్యంగా ఇంధన వాణిజ్య రంగాల్లో స్నేహపూర్వకమైన సంబంధాలున్నాయి. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పటిష్టం చేస్తుందని భావిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగే చర్చల్లో ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాస్యూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునర్వినియోగ ఇంధనం వంటి పరస్పర ప్రయోజనకరమైన అంశాల్లో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై ఇరుపక్షాలు చర్చిస్తాయి. తమ పర్యటనలో భాగంగా వెనజులా ప్రతినిధి బృందం ఇంధనం, ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్ రంగాలకు సంబంధించిన పరిశ్రమలను కూడా సందర్శిస్తుంది. భారత్ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలపై స్పష్టమైన అవగాహన పెంచుకోవడంతో పాటు సంయుక్త భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడమే వెనజులా అధ్యక్షురాలి పర్యటనలో ముఖ్య ఉద్దేశం. భారత యువత సైక్లింగ్ ను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని, మరింత ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూలమైన హరిత భారతదేశ నిర్మాణోద్యమంలో ముందుండాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశం ఇస్తూ ఆయన, సైక్లింగ్ క్రమం తప్పకుండా ఒక అలవాటుగా మార్చుకోవడం ద్వారా సమతుల్యంతో కూడిన, క్రమశిక్షణతో కూడిన జీవన శైలి అలవడుతుందని పేర్కొన్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు, కాలుష్యరహిత రవాణాకు ఎంతో దోహదం చేస్తుందని ఆయన చెప్పారు. సైక్లింగ్ అనేది వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణానికి కూడా తోడ్పడుతుందని మంత్రి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా జూన్3వ తేదీన అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం జరుపుకుంటారు. సైకిల్ ను అత్యంత సరళమైన, చౌకైన, నమ్మకమైన, పర్యావరణానుకూలమైన రవాణా సాధనంగా గుర్తిస్తూ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం నిర్వహిస్తారు. దేశ సార్వభౌమాధికారానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం ఏర్పడితే దేశ సార్వభౌమాధికారానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కేసుల్లో ఈ నిబంధన తప్పనిసరిగా వర్తిస్తుందని పేర్కొంది. జైలు లోపల నుంచి మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ డ్రగ్ స్మగ్లింగ్ నెట్వర్క్ నడుపుతున్న ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. సదరు నిందితుడికి గతంలో కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ చట్టం కింద ఇలాంటి నేరాలకే పాల్పడిన చరిత్ర ఉందని, అందువల్ల బెయిల్ పై ఉన్నప్పుడు అతడు మళ్లీ ఇలాంటి నేరానికి పాల్పడడనే నమ్మకం లేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కారుణ్య నియామకాల విషయంలో వివాహితులైన కుమార్తెలను మినహాయించడం కుదరదని కూడా సుప్రీంకోర్టు తేల్చెప్పింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి పెళ్లైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగది కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇందుకు సంబంధించిన ఇచ్చిన ఒక తీర్పును పక్కన పెడుతూ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరతేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకాలు అంటే కంపాషనెట్ అపాయింట్మెంట్ ప్రయోజనాల కోసం కుటుంబం అనే నిర్వచనంలో వివాహిత కుమార్తె చేరదని గతంలో హైకోర్టు పేర్కొంది. సాధారణంగా ఏదైనా ప్రభుత్వోద్యోగి సర్వీసులో ఉండగా మరణించిన లేదా వైద్యపరమైన కారణాల వల్ల ముందస్తు పదవీ విరమణ చేసినా ఆ కుటుంబంలోని ఒక సభ్యునికి ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాన్ని కారుణ్య నియామకం అంటారు. మరణించిన ఒక డీలర్ వివాహిత కుమార్తె దాఖలు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కారుణ్య ప్రాతిపదికన ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్గా తాను నియమించాలనే అభ్యర్థిని తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లు ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలకు రాష్టపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందజేస్తారు. అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు జులై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. తమ నామినేషన్లను కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించవలసి ఉంటుందని కేంద్ర మహిళా శిశు వికాస మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు ఒక ప్రతిష్టాత్మక సామాజిక సంక్షేమ పథకం అన్నపూర్ణ యోజన ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు.

0: మొదటి దశలో భాగంగా అర్హులైన లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి ఇవాళ నుంచి నేరుగా 3,000 రూపాయలు జమ అవుతాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 2 కోట్ల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతారు. మధ్యాహ్నం 1 గంటకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ అంచనా వేస్తోంది. ప్రభుత్వ పథకాల గురించి తెలియని గిరిజనులు ఇంకా ఉన్నారని, వారి అభివృద్దికి చర్యలు తీసుకోవాలని రాష్టపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూలమైన దేశం కోసం యువజనులు సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో బాలకార్మిక చట్టాలు అవగాహన గురించి ప్రసంగం వింటారు. మరొక అంశం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిన్న కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో జరిగిన వేడుకలలో సింగరేణి ప్రగతి గురించి డైరెక్టర్ శ్రీ కె. వెంకటేశ్వరరావు గారి వివరణ వింటారు. ముందుగా వినండి బాలకార్మిక చట్టాలు అవగాహన ప్రసంగం.
1: పారిశ్రామిక విప్లవం సమయంలో ప్రపంచంలో బాలకార్మికులు పెరిగారు. ఎందుకంటే పిల్లలు చిన్న స్థలాలను పొందే సామర్థ్యం మరియు పిల్లలకు తక్కువ వేతనాలు చెల్లించే సామర్థ్యం కలిగి ఉన్నారు. 1839 కర్మాగారాల్లో బాలకార్మికులను పరిమితం చేస్తూ మరియు ఒక బాలుడు ఎన్ని గంటలు పనిచేయవచ్చో నిర్ణయించే చట్టాలను ఆమోదించిన మొదటి దేశం ప్రూసియా. అయితే 1836 మసాచ్యూసెట్స్ రాష్ట్రంలో బాలకార్మిక చట్టం ఆమోదించబడింది. 1890 నాటికి దాదాపు మొత్తం యూరప్ బాలకార్మిక చట్టాలను అమలులోకి తెచ్చింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ ప్రపంచవ్యాప్తంగా కనీస కార్మిక ప్రమాణాలను నిర్ణయించడానికి కృషి చేస్తుంది. ఐక్యరాజ్య సమితి 2021 అంతర్జాతీయ బాలకార్మిక నిర్మూలన సంవత్సరంగా ప్రకటించింది. నాగరిక సమాజం ప్రారంభం నుండి బాలకార్మికులు ఉన్నారు. సంచార తెగలలో పిల్లలను బెర్రీలు కోయడానికి మరియు చిన్న చిన్న పనులు చేయడానికి ఉపయోగించుకునేవారని తొలి చరిత్ర చూపిస్తుంది. ప్రజలు ప్రాంతాలను ఏర్పాటు చేయడం ప్రారంభించిన తర్వాత పిల్లలను వ్యవసాయ భూములలో సహాయం చేయడానికి ఉపయోగించుకునేవారు. ఇది నేటికి కొనసాగుతున్న ఆచారం. పారిశ్రామిక విప్లవం సమయంలో బాలకార్మికులు విస్తరించారు. చిమ్నీ స్వీప్లు, కాటన్ యంత్రాల వెనుక మరియు మైనింగ్లో పెద్దలు చేరుకోలేని చిన్న ప్రదేశాలలో పిల్లలు పని చేయగలిగారు. ఈ పని ప్రమాదకరమైనది మరియు పిల్లలు తరచుగా పని చేస్తున్నప్పుడు ప్రాణాలు కోల్పోయేవారు. 1839 కర్మాగారాల్లో బాలకార్మికులను పరిమితం చేస్తూ పిల్లలు ఎన్ని గంటలు పని చేయవచ్చో నిర్ణయించే చట్టాలను ఆమోదించిన మొదటి దేశం ప్రూసియా. ఈ చట్టాలు ఆమోదించబడటానికి గల కారణాలు పెద్దలకు పని పరిస్థితులను విస్తరించడం అయినప్పటికీ ఇది యూరప్ అంతటా చట్టాలను ఆమోదించడానికి దారితీసింది. 1839 బ్రిటన్ బాలకార్మికులను పరిమితం చేసే తన ఫ్యాక్టరీ చట్టాన్ని అమలు చేసింది. మరియు 1841 ఫ్రాన్స్ తన మొదటి బాలకార్మిక చట్టాలను స్వీకరించింది. 1890 నాటికి దాదాపు మొత్తం యూరప్ బాలకార్మిక చట్టాలను అమల్లోకి తెచ్చింది. 1844 మసాచ్యూసెట్స్తో ప్రారంభమయ్యే చట్టాలను

వ్యక్తిగత రాష్ట్రాలు స్వీకరించినప్పటికీ 1938 సంవత్సరంలో ఫెయిర్ లేబర్ స్టాండర్డ్స్ చట్టం ఆమోదించే వరకు యునైటెడ్ స్టేట్స్ సమాఖ్య చట్టాలను అమలు చేయలేదు. ఈ చట్టం కనీస వేతనాలను గంటకు 40 సెంట్లుగా నిర్ణయించింది. బాల పని వారానికి 40 గంటలకు పరిమితం చేసింది మరియు 16 ఏళ్లలోపు పిల్లలు తయారీ కర్మాగారాలు మరియు మైనింగ్లో పనిచేయకుండా పరిమితం చేసింది. 1941 సంవత్సరంలో యుఎస్ సుప్రీంకోర్టు ఈ చట్టం రాజ్యాంగబద్ధమైనదని ఆదేశించింది. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు లేదా తరువాత అమలులోకి వచ్చిన కార్మిక చట్టాలలో ఎక్కువ భాగం ప్రారంభమయ్యాయి. పెద్దలకు సురక్షితమైన పని పరిస్థితులను తీసుకురావడానికి, కనీస కార్మిక వయస్సు పరిమితులను ఏర్పాటు చేయడానికి, పిల్లలకు పని పరిస్థితులను పెంచడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికులను తొలగించడానికి మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత వెర్సైల్స్ ఒప్పందంతో అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ మరియు యుఎన్ఐసిఎఫ్ ఏర్పడ్డాయి. 1919 సంవత్సరంలో ఐఎల్ఓ సభ్యులు లీగ్ ఆఫ్ నేషన్స్ నుండి దేశాలకు కలిగి ఉన్నారు. మొత్తం 41 దేశాలు ఐఎల్ఓను ఏకతాటిపైకి తెచ్చాయి. 1926 సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ ఐఎల్ఓలో చేరింది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఐఎల్ఓను ఐక్యరాజ్య సమితి స్వీకరించింది. తర్వాత నిధులు సమకూర్చింది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఐఎల్ఓ బాల కార్మిక ప్రమాణాలను ఐక్యరాజ్య సమితిలోని దేశాలతో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మార్చడానికి బయలుదేరింది. 1992 సంవత్సరంలో ఐఎల్ఓ బాల కార్మిక నిర్మూలనపై అంతర్జాతీయ కార్యక్రమంను సృష్టించింది. ఇది బాల కార్మికులు మరియు దోపిడీ నిర్మూలనపై ప్రత్యేకంగా పనిచేసే సంస్థ. ప్రపంచ ఉత్తర దక్షిణ విభజన అనేది ఆర్థిక మరియు రాజకీయ స్థితిగతులను సూచించే విభజన. 1990వ సంవత్సరానికి ముందు చాలా బాల కార్మిక చట్టాలు గ్లోబల్ నార్త్ అని పిలువబడే దానిలో అమలు చేయబడ్డాయి. అనేక ఏజెన్సీల సృష్టితో బాల కార్మిక చట్టాల ప్రచారం గ్లోబల్ సౌత్ అని పిలువబడే దానిలోకి విస్తరించింది. 2014వ సంవత్సరంలో అనేక ఏషియా మరియు పసిఫిక్ ద్వీప దేశాలలో అనేక మార్పులు మరియు చట్టాలు ఆమోదించబడ్డాయి. థాయిలాండ్, ఫిలిపీన్స్, కజాకస్తాన్, ఇండోనేషియా, పాపువా న్యూ గినియా, సోలమాన్ దీవులు, బంగ్లాదేశ్, తైమూర్ లెస్టే, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, భారతదేశం, కిరిబాటి, మంగోలియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఫిజీ మరియు కంబోడియాలలో బాల కార్మికుల వయస్సును పరిమితం చేయడం, పాఠశాలల్లో పెరుగుదల మరియు పిల్లలను లైంగికంగా దోపిడీ చేస్తూ పట్టుబడిన వారికి కఠినంగా శిక్షలు విధించడం వంటి చట్టాలు ఆమోదించబడ్డాయి. 2014వ సంవత్సరం నాటికి అనేక సబ్ సహారా ఆఫ్రికన్ దేశాలలో బాల కార్మిక చట్టాలు పెరిగాయి. ఇథియోపియా, గనా, గినియా, బిస్సవు, అంగోలా, బోట్స్వానా, బురుండి, కొమోరోస్, మడగాస్కర్, సిషెల్స్, జింబాబ్వే, చాడ్, కామెరూన్, దక్షిణాఫ్రికా, గినియా మరియు సియోరాలియన్ బాలల విద్యను పెంచడానికి ప్రణాళికలను రూపొందించాయి. బాల కార్మికులపై వయోపరిమితులను నిర్ణయించాయి మరియు బాలల అక్రమ రవాణా మరియు లైంగిక దోపిడీని తొలగించడానికి చట్టాలను రూపొందించాయి. ప్రస్తుత ప్రపంచ చట్టాలు ఏంటంటే, అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రవేశపెట్టినప్పటి నుండి దాని రాజ్యాంగంలో పెద్దలు మరియు పిల్లల శ్రమను నియంత్రించే 23 సమావేశాలు లేదా చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలలో కనీస వయోపరిమితి, బలవంతపు శ్రమ నుండి రక్షణ, మంజూరు చేయబడిన సెలవు సమయం, శ్రామిక శక్తి యొక్క పరిస్థితులు, భద్రతా ప్రమాణాలు, గర్భిణీ స్త్రీలకు రక్షణ మరియు రాత్రిపూట పని పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులలో పిల్లల భద్రత కోసం నిర్దేశించబడిన కఠినమైన ప్రమాణాలు ఉన్నాయి. బాల కార్మికులకు సంబంధించిన చాలా సమావేశాలు మరియు సిఫార్సులు ఉన్నాయి. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తి వారి భద్రత, ఆరోగ్యం లేదా నైతికతకు హాని కలిగించే సౌకర్యంలో పనిచేయకూడదని పేర్కొంది. ఈ పనిలో మైనింగ్, భారీ యంత్రాల నిర్వహణ, భారీ శారీరక శ్రమ ఉన్నాయి. 13 నుండి 15 సంవత్సరాల వయసు గల మైనర్లు ఈ పని ఎటువంటి హాని కలిగించినంత వరకు లేదా వారి విద్యకు ఆటంకం కలిగించినంత వరకు తేలికపాటి పని చేయవచ్చు. 13 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు పని చేయకుండా నిషేధించబడ్డారు. వైద్య పరీక్ష సమావేశాలు 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ఎవరికైనా వైద్య నిపుణులచే తగిన వారని నిర్ధారించకుండా పారిశ్రామికీకరణ లేదా పారిశ్రామికీకరణ కాని స్థితిలో పనిచేయలేరని పేర్కొంటున్నాయి. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న

0: వ్యక్తులు గని వంటి భూగర్భంలో పనిచేయడానికి అనుమతించబడరు. చివరగా 14 ఏళ్ళు పైబడిన కానీ 18 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వ్యక్తులు కనీసం 12 గంటలు సెలవు తీసుకోవాలి. అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ బాల కార్మికులకు వ్యతిరేకంగా వాదించే ప్రముఖ సంస్థ. కార్మికుల హక్కులను ప్రోత్సహించడం, మంచి ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడం, సామాజిక రక్షణ పెంచడం మరియు పని సంబంధిత సమస్యలపై అవగాహన పెంచడం ఐఎల్ఓ లక్ష్యం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1919 సంవత్సరంలో ఇది స్థాపించబడింది. దాని ప్రభావం నుండి ఐఎల్ఓ సురక్షితమైన పని వాతావరణాన్ని ప్రోత్సహించింది. 1973 సంవత్సరంలో ఐఎల్ఓ దాని మొదటి సమావేశాలను రూపొందించింది. అప్పటి నుండి దీనికి అనేక మార్పులు వచ్చాయి. ప్రస్తుతం ఈ సమావేశాలలో కనీస కార్మిక అవసరాలను నిర్వహించడానికి ప్రతిజ్ఞ చేసిన 186 దేశాలు ఐఎల్ఓలో ఉన్నాయి. ఐఎల్ఓ ప్రపంచ కార్మిక చట్టాలు మరియు బాల కార్మికులపై పరిమితుల కోసం ఒత్తిడి చేస్తూనే ఉంది. ఈ విధంగా ఐఎల్ఓ బాల కార్మికుల కోసం ఎంత కృషి చేస్తుంది?
1: మీరింతవరకు బాల కార్మిక చట్టాలు అవగాహన ప్రసంగం విన్నారు.
2: అనుభోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
8: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
1: ఇప్పుడు వినండి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిన్న కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో జరిగిన వేడుకలలో సింగరేణి ప్రగతి గురించి డైరెక్టర్ శ్రీ వెంకటేశ్వరరావు గారి వివరణ వింటారు.
9: తెలంగాణ రాష్ట్రం ఎలాగైతే అభివృద్ధి చెందుతుందో మన సింగరేణి కూడా అలాగే అభివృద్ధి చెందాలని ఎప్పటికప్పుడు యాజమాన్యంతో కలిసి పనిచేస్తూ తగిన సలహాలు అందిస్తూ గొప్ప భూమిక పోషిస్తున్న మన గుర్తింపు సంఘం, మన ప్రాతినిధ్య సంఘం ఎప్పుడు కూడా సింగరేణి అభివృద్ధి జరగాలి, కొత్త ప్రాజెక్ట్స్ రావాలి, వెల్ఫేర్ రెమ్యూనిటీస్ ఇంకా పెరగాలి, మరి కొత్త కార్యక్రమాలు చేయడం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఏది అనుకున్నామో అది మన సింగరేణి మంచి జరుగుద్ది, మన ఎంప్లాయీస్ మంచి జరుగుద్ది. మనం 140 సంవత్సరాలు చేస్తున్న సింగరేణి ఇంకా 100 సంవత్సరాలు కూడా ఉండడానికి మరి ఏవైతే ప్రణాళికలు వేస్తున్నామో మనకి ఎంతో మంది 65 దాకా సీనియర్ జిఎంస్ ఉన్నారు, 2300 మంది ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, 38,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇండైరెక్ట్ గా 30,000 మంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే దీంట్లో ఈ సంస్థ యొక్క అభివృద్ధిలో భాగస్వాములైన కాంట్రాక్టర్స్ కావచ్చు, ఓపీఆర్ కావచ్చు, కోల్ కావచ్చు, సివిల్ కావచ్చు, ఇంకా సోలార్ కావచ్చు, రకరకాల స్టేక్ హోల్డర్స్ వీళ్ళందరూ ఈ సింగరేణి అభివృద్ధిలో నిత్యం మరి పార్టిసిపేట్ చేస్తూ ఈ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని మీకు తెలియజెప్పదలుచుకున్నా. 3 తరాల వాళ్ళు పనిచేస్తున్న సంస్థ ఏదైనా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉంది అంటే మా తాతగారు, మా నాన్నగారు, ఆ తర్వాత

ఇదే సంస్థలో పనిచేస్తున్నా అని చెప్పగలిగే సందర్భం లాంటిది వచ్చే కంపెనీ ఏది ఉందా అంటే అది సింగరేణి కాళేశ్వరి మనం గట్టిగా మనస్ఫూర్తిగా నమ్మాలి. ఈ సంస్థ 40,000 మంది ఎంప్లాయీస్, 80,000 మంది పెన్షనర్స్ దిశ దిశలా ఎక్కడెక్కడో స్ప్రెడ్ అయిపోయి మరి వారు వారి యొక్క సర్వీస్ మొత్తం కూడా పనిచేస్తూ మరి ఇప్పుడు కూడా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా సింగరేణి అభివృద్ధిని కోరుతున్నారంటంలో మనకేమాత్రం సందేహం లేదు. మన గౌరవ సైన్యముడి గారు కూడా నిత్యం ప్రతి సమస్యని పరిష్కారం చేస్తూ ఇది సింగరేణికి అవసరం, మన ఎంప్లాయీస్ కి అవసరం, ఇది చేస్తే తప్పకుండా ముందు పోతాం అనే విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఎప్పటికప్పుడే కాన్ఫరెన్స్ కాల్లు, గ్రూప్ కాల్లు, మీటింగ్లు పెట్టుకుండా ఒక్క ఫైల్ కూడా పెండింగ్ పెట్టకుండా మన గౌరవ సైన్యముడి గారు క్లియర్ చేస్తూ మనకి నిత్యం మనకు వెంట ఉన్నారనే విషయం మనం మర్చిపోవద్దని నేను తెలియజేస్తున్నా. సో మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే 49% స్టేక్ ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా సింగరేణి గురించి ఎప్పుడు మంచి కోరుతారనే విషయం మనం మర్చిపోవద్దు. ఇలా మంచి కోరుతూ ఎప్పుడు మన అభివృద్ధి కోరుతూ మన సంస్థ ఇంకా ఎక్కువ బాగా నడవాలి, ఇంకా ఎక్కువ ఉత్పత్తి పెంచాలి, ఉత్పాదక పెంచాలి, ఎంప్లాయ్మెంట్ మెయింటైన్ చేసుకోవాలి, గనులు విస్తరించాలి, ఇతర రంగాలు కూడా విస్తరించాలి, ఇలా డైవర్సిఫికేషన్లు పోవాలి అని నిత్యం మనని మీటింగ్లు పిలిచి చెప్పి మన ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దానికి స్పందించి పూర్వీకులు అప్పు చెప్పిన కంపెనీని మన తర్వాత వాళ్ళకు కూడా దాన్ని ఇంకా అభివృద్ధి చేసి వాళ్ళ చేతిలో పెడితే ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి దీని యొక్క అభివృద్ధి ఈ రాష్ట్రంలో 7 జిల్లాల్లో విస్తరించిన విషయం మర్చిపోవద్దు. ఉత్తర తెలంగాణ మొత్తం ఖమ్మం నుంచి అటు ఆసిఫాబాద్ దాకా మన తెలంగాణ మీద ఉత్తర తెలంగాణ మొత్తం విస్తరించున్న ఈ యొక్క సంస్థ యొక్క అభివృద్ధి తెలంగాణ జీడిపిలో కానీ తెలంగాణ అభివృద్ధిలో కానీ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయనే విషయం మనం మర్చిపోవద్దు. అందరం కూడా స్పందించాలి, స్పందిస్తూ చక్కగా పనిచేయాలి. మన నేషన్ మేకింగ్ లో భాగస్థులై ఉండి ఈరోజు సంస్థ యొక్క అభివృద్ధిలో ప్రతి ఎంప్లాయీ ప్రతి ఆఫీసర్ కూడా కృషి చేపట్టే మనం ప్రతి సంవత్సరం టార్గెట్లు మనం తీసుకోగలుగుతున్నాం. గత సంవత్సరం వరకు కూడా మనం అన్ని సాధించుకున్నాం. ఒక 25-26 మాత్రం కొంచెం వెనకబడ్డాం. 26-25 నుంచి మళ్ళీ మనం సింగరేణి సత్తా సార్తూ మనం పెట్టిన వార్షిక లక్ష్యాలని అవలీలుగా ప్రతి మైను ప్రతి డిపార్ట్మెంట్ సాధిస్తారని గట్టి నమ్మకంతో మేనేజ్మెంట్ ఉందనే విషయం మీకు తెలియజేసుకున్నా. ఈ సంవత్సరం మనం 65 మిలియన్లు ప్రొడక్షన్, 68 డిస్పాచ్ ఎట్టి ప్రస్తుతం చేయాల్సిన అవసరం ఉంది. అలా చేస్తేనే మనం నిలబడతామనే విషయం మనం మర్చిపోవద్దు. ఉత్పత్తి మెరుగుపడాలి, వార్షిక లక్ష్యాలు రావాలి, తర్వాత నాణ్యత ప్రమాణాలు పాటించాలి. ఈరోజు 85% కంటే తక్కువ ఉంటే నాణ్యత ఎవరు కొనే పరిస్థితి లేదు. సో అందరం కూడా మరి ఉత్పత్తి ఎంత ముఖ్యమో నాణ్యత కూడా అంతే ముఖ్యమని మనం గమనించాలి. ఎక్కడ కూడా తప్పులు జరగకుండా, పొరపాటు జరగకుండా ఏదైతే డిక్లేర్ ఉందో కస్టమర్కి మనకి ఏదైతే రేటు ప్రకారం పేస్తుందో గ్రేడ్ ప్రకారం ఆ గ్రేడ్ ప్రకారం మనం కోలియాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ ప్రతి సింగరేణి కష్టపడతారని మనస్ఫూర్తి కోరుతున్నా. మనం ఈ రెండే కాకుండా రానున్న కాలంలో ప్రస్తుతం ఉన్న మనకున్న సేల్స్ ప్రైస్ బాగా తగ్గించుకోకపోతే మటుకు నిలబడే పరిస్థితి లేదు. మన పక్కన ఉన్న డబ్ల్యూసీఎల్ కావచ్చు, పక్కన ఉన్న ఎంసీఎల్ కావచ్చు, మనకంటే చాలా తక్కువ రేట్లో కోలు అమ్ముతూ మనకి గట్టి పోటీదారుగా నిలబడుతూ మన మార్కెట్ని కూడా వాళ్ళు క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. ఇప్పుడు మన రామగుండంలో ఎన్టీపీసీకి కూడా ఎంసీఎల్ నుంచి కోలు వస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ కస్టమర్స్ అంతా కూడా డబ్ల్యూసీఎల్కి వెళ్ళిపోతున్నారు. కేవలం కారణం అక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ, సేల్స్ ప్రైస్ తక్కువ, ఈవెన్ ట్రాన్స్పోర్ట్ చేసినా కానీ 500-600 కిలోమీటర్లు మనకంటే తక్కువ రేటుకు దొరుకుతుందనే విషయం మనం మర్చిపోవద్దు. ఇవన్నీ తెలిసి కూడా మనం స్తబ్దంగా ఉంటే మటుకు అది మనం కూడా భావితరాలకి సింగరేణిని సరిగా మనం అందించినట్టు లెక్క. సో అందరం ఈ 2 పారామీటర్స్ మెరుగుపరచాలి, ఉత్పత్తి ఖర్చు తగ్గించాలి, సేల్స్ ప్రైస్ తగ్గించుకోవాలి. మరి ఆ విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. మన యొక్క ఓపెన్కాస్ట్ పని విధానంలో మార్పులు రావాలి. ఏది మంచి ఉంటే చేయాలి, ఏది మనకి నష్టం జరుగుతుంటే దాన్ని వదిలేయాలి. దాన్ని మా తాతల లాంటి నుంచి ఇలాగే ఉంది, మేము కూడా ఇలాగే ఉంటామంటే ఈరోజు నడిచే పరిస్థితి లేదు. కాలాన్ని బట్టి మారాలి. మార్పు జరిగినప్పుడే అభివృద్ధి జరుగుద్ది అనే విషయం మనం మర్చిపోవద్దు. ఎప్పుడైతే చేంజ్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ప్రోగ్రెస్ అని ఎప్పుడో మన పెద్దలు చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల్లో కూడా మొన్నే మన గౌరవ మన ఉప ముఖ్యమంత్రి గారు, మన సేన్యమ్డి గారు, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో అనౌన్స్ చేశారు. మనం దేశానికి ఆదర్శంగా ఉన్నాం ఈరోజు. ఏది ఈ ఎంప్లాయీస్ యొక్క బీమా దాంట్లో 1.2 crores మినిమం మన రెగ్యులర్ ఎంప్లాయీస్, నియర్లీ 40 lakhs పర్ అవర్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. వాళ్ళు చేయాల్సిన పనుల్లో దాంట్లో కార్పొరేట్

0: శాలరీ లేకుండా ఎన్రోల్ అయ్యింది చాలు, వాళ్ళ శాలరీ డిస్బర్స్మెంట్ దాంట్లో ఉంటే చాలు. ఇది చూసి ఈరోజు దేశం యావత్తు అన్ని చోట్ల కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా మన కంపెనీ ప్రతి దాంట్లో కూడా మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని కూడా భాగస్థులు చేస్తూ మరి ప్రతి ఒక్కరిని కూడా ఈ సింగిల్ అభివృద్ధిలో మరి భాగస్వామ్యం చేస్తూ ముందు తీసుకోవడానికి అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకున్నాను నమ్మద్దు. ఈ ఏది చేసినా మనకున్న గొప్ప అదృష్టం ఏంటంటే సంఘాలు ఏవైతే ఉన్నాయో మరి ఖచ్చితంగా ఇది మన కంపెనీకి మంచిది అంటే మనస్ఫూర్తిగా సలహాలు ఇస్తూ దాన్ని ముందు తీసుకోవడానికి కృషి చేసే ఇటువంటి పారిశ్రామిక సంబంధాలు ఉండటం అనేది సింగరేణి కాలేజ్ యొక్క అదృష్టం. సో వారు మన యొక్క ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ని ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ నుంచి తీసుకొస్తూ మరి కొత్త గన్లు ఓపెన్ చేయడానికి కొత్త కొత్త మన డైవర్సిఫికేషన్ చేయడంలో కూడా సహకరిస్తారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాము. ఈ సంవత్సరం మనం కొత్త గన్ల సంవత్సరంగా మనం అనుకోవాలి. వీకే ఓసీ స్టార్ట్ చేసినాము, తర్వాత ఎస్ఆర్పి స్టార్ట్ చేసినాము, OC1 అతిపెద్ద ప్రాజెక్ట్ మనం ఈసీ తెచ్చుకున్నాము, స్టార్ట్ చేయబోతున్నాము వచ్చే 2 నెలల్లో. అలాగే ఇల్లంద ఓసీ కానీ ఇల్లంద ఓసీ కూడా ఈసీ తెచ్చినాము, రెడీగా ఉంది. తర్వాత రామకృష్ణాపూర్, మణుగూరు కూడా, గోలేటి కూడా దగ్గరలో ఉన్నాయి. మన తెలంగాణ ఉన్న గన్లకి మనం ప్రాధాన్యత ఇస్తూ మన వాళ్ళ ఎంప్లాయ్మెంట్కు, డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, మన కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్కు మనకి ప్రాధాన్యత ఇస్తూ, అలాగే అట్ ద సేమ్ టైం మన కంపెనీ సర్వైవల్ కావాలి కాబట్టి ఇతర రాష్ట్రాల బ్లాక్స్ కూడా మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మరి ప్రతి దాంట్లో కూడా సింగరేణి యొక్క అడుగు ఉంటుందని చెప్పడానికి గర్విస్తున్నాము. ఈరోజు ఒరిస్సాలో మైన్ స్టార్ట్ చేసుకున్నాము. కొంచెం లేట్ అయినా కానీ మరి గౌరవ సేని ఎండి గారు, మన మిగతా డైరెక్టర్స్ అందరూ కూడా వెళ్ళి మినిస్టర్ ఆఫ్ కోల్, ఒరిస్సా సీఎం గారిని కూడా కలవడం జరిగింది మాకు సహకరించమని. ఇంకా కొత్త మైన్లు వస్తే కూడా మనం అక్కడ ఆక్షన్లో తీసుకోబోతున్నాము. ఈ వచ్చే నెల ఆక్షన్లో మణుగూరు తీసుకోబోతున్నాము, ఇంకా కోల్ ఇండియాలో కూడా మనం తీసుకోవడం. ఇవన్నీ ఏ చేయాలన్నా కానీ వీటన్నిటికీ డబ్బులు కావాలి. తర్వాత మనకి మన ఎంప్లాయీస్ సహకారం ఎప్పుడైతే ఎట్టు ఇచ్చారో ముందు ముందు అలాగే ఇవ్వాలి. మనం ఇంకొక 5-6 సంవత్సరాల్లో 5-6 గన్లు మూతపడబోతున్నాయి. మరి వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళని రీఅకామిడేట్ చేయడానికి అయినా ఇంకా సర్ప్లస్ ఉండే పరిస్థితి కనబడుతుంది. సో కొత్త గన్లు తేవాల్సిన అవసరం చాలా ఉంది. అట్ ద సేమ్ టైం మనం కూడా ఉత్పత్తి ఖర్చు తగ్గించడానికి, సేల్స్ ప్రైస్ తగ్గించడానికి మనం అంతా అనుకొని సమిష్టిగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనతో పాటే అదే మిషన్లు, అదే మనుషులు, అదే 24 గంటలు, అదే 12 గంటలు పగలు, అదే 12 గంటలు రాత్రి ఉండే రోజులో మనం ప్రైవేట్ వాళ్ళకంటే 5 రెట్లు ఎక్కువ ఖర్చుతో మనం పనిచేస్తున్నాం. మరి వాళ్ళు పావులా తీస్తే మనం రూపాయి పావులా పెట్టి మనం ఉత్పత్తి చేస్తున్నాం. ఏ కార్యక్రమం చేసినా మనది చాలా హై ఉంది, అవి తగ్గడానికి మనం ప్రయత్నం చేయాలి. మనుషులు ఖాళీ ఉండొద్దు, ఐడిల్ మనుషులు ఉండొద్దు, ఐడిల్ మనుషులు ఉండొద్దు. ప్రతి ఒక్కరూ కూడా డే 1 డ్యూటీకి వచ్చామంటే 8 అవర్స్ చక్కగా పనిచేస్తూ మరి మన గౌరవ సేనియుడి గారు ఏవైతే మనకు టార్గెట్లు పెట్టారో వాటిని సాధిస్తూ మరి ఈరోజు మనం అందరం కూడా ఆర్థికంగా గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉంది అని మీకు తెలియజెప్తున్నా. ఎందుకంటే మన వనరులు మనమే క్రియేట్ చేసుకోవాలి, మనం కోల్ మనమే అమ్ముకోవాలి, తర్వాత తక్కువ రేటుకి అమ్ముకోవాలి, కొత్తగా ఓపెన్ చేయాలి. ఇంతమంది భవిష్యత్తు మన చేతిలో ఉంది కాబట్టి వీళ్ళందరి భవిష్యత్తు డోకా లేకుండా మనం ముందు ముందు చేయాల్సిన అవసరం గట్టిగా ఉందని, అటువంటి బాధ్యత మనందరి మీద ఉందని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ, తర్వాత వచ్చే సంవత్సరం ఇదే జూన్2 నాటికి ఈ భారతీయ సంవత్సరంలో మేము చాలా గొప్ప విషయాలు చేసాం, గొప్ప మార్పులు తీసుకొచ్చాం, ఉత్పత్తి లక్ష్యాలు సాధించాం. మేము మా డిపార్ట్మెంట్ నుంచి మేము చేసిన విషయాలు ఇవి, ఇవి మేము ఈ మార్పులు తెచ్చాము, ఈ విధంగా కంపెనీకి మేము ఉపయోగపడ్డాము అని మనం గుండెమే చేసుకునే మనం గట్టిగా ప్రతిజ్ఞ చేయాలని, గట్టిగా మనం మనస్ఫూర్తిగా రీడెడికేట్ అయిపోయి మన సంస్థ అలాగే మన రాష్ట్ర తర్వాత మన దేశ అభివృద్ధికి మన కృషి చేయాలని అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.
1: మీరింతవరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిన్న కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో జరిగిన వేడుకలలో సింగరేణి ప్రగతి గురించి డైరెక్టర్ శ్రీ కె వెంకటేశ్వరరావు గారి వివరణ విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు.

ఈనాటి కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:00 హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను కూడా సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు ఆరోపించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ఇతర ప్రాజెక్టుల స్థితి, పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొంటారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొంటారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆయన నిన్న హైదరాబాద్లో సంబంధిత అధికారులతో నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. మొక్కజొన్న కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లిప్త ధోరణి కారణంగా రాష్టంపై పెద్ద ఎత్తున భారం పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మొక్కజొన్న కొనుగోలు, రవాణా, నిల్వ, నిర్వహణ తదితర వ్యయాలను కలుపుకుని ప్రభుత్వం టన్నుకు 29,272 రూపాయలు ఖర్చు చేసిందని, అయితే అమ్మకాల్లో ఆ మేరకు ధర రాక ఒక్క వానాకాలం సీజన్లోనే ప్రభుత్వం 400 కోట్ల రూపాయల మేర నష్టపోయిందని ఆయన నిన్న హైదరాబాద్లో చెప్పారు. ఇదిలా ఉండగా రాష్టంలోనే అతి పెద్దదైన వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డుకు 16 మందితో పాలక వర్గాన్ని నియమిస్తూ రాష్ట ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్టంలో రబీ సీజన్లో ఈ నెల 1వ తేదీ నాటికి 66 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు పౌర సరఫరాల సంస్థ తెలిపింది. రోజుకు సగటున 1.8 లక్షల టన్నులు కొనుగోలు చేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, జోగులాంబ గద్వాల, నల్గొండ జిల్లాలు ధాన్యం సేకరణ తొలి 5 స్థానాల్లో ఉన్నాయని ఆ సంస్థ వివరించింది. రాష్టంలో 8,575 కొనుగోలు కేంద్రాలకు గాను 2,870 కేంద్రాలను మూసివేసినట్టు తెలిపింది. రాష్టంలో ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, 420 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు తిరోగమనంలో సాగుతోందన్నారు. ఆయన ఈరోజు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చూపుతున్న అలసత్వం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాష్ట ఆర్థిక పరిస్థితి బాగుండలేదని చెబుతూనే ప్రభుత్వం ప్రచారానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని, ఆ మొత్తానికి లెక్కలు లేవని ఆయన ఆరోపించారు. అప్పులు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్టంలో

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియను 5 దశల్లో పూర్తి చేయాల్సి ఉందని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ చెప్పారు. సర్ 3వ దశ సన్నద్దతపై ఆయన నిన్న హైదరాబాద్ లో సమీక్ష నిర్వహించారు. జనగణనను నేరుగా ఆన్లైన్ ద్వారా సేకరించాలని, అభ్యంతరాలు ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించాలని సూచించారు. ఓటర్ల కోసం తెచ్చిన బుకే కాల్ సదుపాయంపై విస్తృత ప్రచారం చేయాలని ఆయన అన్నారు. రాష్ట ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్టంలో ఇంతవరకు 68.30% మ్యాపింగ్ పూర్తయిందని తెలియజేశారు. ఈసీఐ ఉప కార్యదర్శి సంజయ్ కుమార్ తదితరులు ఈ సమాపేశంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, ఓటరు జాబితా ప్రక్రియ సర్పై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. అందులో భాగంగా రేపు 6, 9, 10 తేదీల్లో గ్రామ వార్డు సభలు నిర్వహించనున్నట్టు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ పంచాయతీ పురస్కారాలు 2025 ప్రదానోత్సవం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఎంపికైన 42 అత్యుత్తమ పంచాయతీలకు ఈ పురస్కారాలు ప్రదానం చేస్తారు. మన రాష్ట్రానికి సంబంధించి వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం ముతుకుపల్లె గ్రామ పంచాయతీ సుపరిపాలనా విభాగంలో 3వ ర్యాంకు సాధించి 50 లక్షల రూపాయల బహుమతికి ఎంపికైంది. సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామ పంచాయతీ మహిళా ప్రయోజన విధాన విభాగంలో 3వ ర్యాంకుతో 25 లక్షల రూపాయల బహుమతికి ఎంపికైంది. మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాల పరిధిలో 76 ప్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణమూర్తి తెలిపారు. ప్రతి పాఠశాలలో ఒక బోధకుడు ఆయా ఉంటారని, బోధకుడి ఉద్యోగానికి ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత, ఆయా ఉద్యోగానికి 7వ తరగతి విద్యార్హతగా నిర్ణయించామని వివరించారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 6వ తేదీలోగా సంబంధిత మండల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు ఏరియా పశు వైద్యశాల నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం 70 లక్షల రూపాయలు కేటాయించిందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. వినియోగాన్ని తగ్గించినప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖాధికారిని బాలమణి అన్నారు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, వన్యప్రాణులకు, మానవ ఆరోగ్యానికి హాని కలుగుతోందన్నారు. సిర్పూర్ టీ మండలం దుబ్బగూడ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలు, పర్యావరణ పరిరక్షణపై అటవీ శాఖ ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి వస్త్ర సంచులు, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలు ఉపయోగించాలని సూచించారు. నల్గొండ జిల్లాలో హెచ్పీవీ వ్యాక్సిన్ 100% లక్ష్యాన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిని పద్మ తెలిపారు. పాఠశాలలు పునః ప్రారంభం తర్వాత అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఈ వ్యాక్సిన్ అందజేస్తామని చెప్పారు. కిశోర బాలికల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నిరోధించేందుకు ఈ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని 8వ తేదీన ప్రారంభించారు. జిల్లాలో 14-15 మధ్య వయసు గల బాలికలు 18,000 మంది ఉండగా ఇప్పటి వరకు కేవలం 3,000 మంది ఈ వ్యాక్సిన్ తీసుకున్నారని ఆమె తెలిపారు. జిల్లాకు మొత్తం 8,000 యూనిట్ల వ్యాక్సిన్ రాగా, ప్రస్తుతం మరో 5,000 యూనిట్ల వ్యాక్సిన్ అందుబాటులో ఉందని చెప్పారు. రాష్టంలో పలు జిల్లాల్లో ఈరోజు రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా రేపటిలోగా కేరళ, తమిళనాడులను నైరుతి ఋతుపవనాలు తాకే అవకాశాలున్నట్టు కూడా వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబాబాద్ జిల్లా

0: నెల్లికుదురు మండలం కాచిగల్ గ్రామం వద్ద కట్టుకాల్వకు 49.65 లక్షలతో చేపట్టే మరమ్మత్తు పనులను శాసనసభ్యులు డాక్టర్ భోక్యా మురళీ నాయక్ ఈరోజు ప్రారంభించారు. కాచిగల్ ఎర్రబెల్లి గ్రామాల మధ్య దెబ్బతిన్న రహదారికి కూడా త్వరలోనే మరమ్మతులు చేపడతామని ఆయన సందర్భంగా చెప్పారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను కూడా సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారకరామారావు ఆరోపించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: గోకులంలో సీత చిత్రం నుండి చిత్ర బృందం పాడిన పాట.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి చిన్నరాయుడు, క్షమించాలి చిన్నల్లుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 1:50 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు, అనంతరం 2 గంటలకు మిడ్ డే న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మహిళలు మహారాణులు ఫోన్ ఇన్ కార్యక్రమం. మరి మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0874429538, మరొక నెంబర్ 2950399. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీరు కోరిన విధంగా పాటను వినవచ్చు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం శ్రీ పి ప్రభాకర్ రావు. మీతో హలో అంటూ ముచ్చటిస్తున్న మీ రేడియో నేస్తం శ్రీమతి ఎన్ రేణుక. మరి ముందుగా ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: గరిపేట మార్చి నాగమణి మేడం.
0: నాగమణి గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నాము. భోజనం అయిపోయిందా?
1: అయింది మేడం. మీరు అయిందా?
0: అయింది. మరి ఈరోజు ఏం పనులు లేవా ఫోన్ చేశారు?
1: పొద్దున పనికి వెళ్ళాం మేడం, 100 రోజుల పనికి.
0: ఎన్ని గంటలకు వెళ్తారు?
1: పొద్దున 6 గంటలకు వెళ్తాం మేడం.
0: 6 గంటలకు వెళ్తారు. మళ్ళీ రావడం, ఇంటికి రావడం?
1: తక్కువ 10-9 గంటలు మేడం.
0: మరి ఏమైనా భోజనం తీసుకెళ్తారా?
1: తీసుకెళ్ళి అందరం కూర్చొని మంచి ఎంత ఉంటాం, మంచిగా సరదాగా మంచిగా వస్తాం మేడం.
0: సరదాగా తిని కలిసి పని చేసుకొని ఇంటికి వస్తారు.
1: ఇంటికి వస్తాం మేడం.
0: మరి ఈరోజు ఏ చిత్రం నుండి పాట వినిపించమంటారు నాగమణి గారు?
1: స్వయంవరం సినిమా నుండి ఆకాశం ఎందుకు కట్టుబడదు అనే పాట కావాలి మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన విధంగా స్వయంవరం చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే మేడం.
0: ఓకే అండి.

0: హలో,
1: శుభమధ్యాహ్నం మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి. ఎవరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: నేను కొత్తగూడెం బూడిదిగడ్డ నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: కొత్తగూడెం బూడిదిగడ్డ నుండి. మీ పేరు?
1: రాధాపాసి.
0: రాధాపాసి గారు, బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: మేం బాగున్నాము. మరి ఈరోజు ఏ చిత్రం నుండి పాట వినిపించమంటారు?
1: నాకు సమాజ్ సినిమా నుంచి రావయ్య ముద్దుల మామ పాట కావాలట. ఈ పాట కోరిన శ్రోత మా బాబు రోహిత్ పాటి దివ్యశ్రీ.
0: ఓకే అండి, మీరు కోరిన విధంగా సమరసింహారెడ్డి చిత్రం నుండి పాటను వినిపిస్తున్నారు.

0: ఆకాశవాణి మీ మాటతో పాట కార్యక్రమంలో ఉన్నారు, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి, బాగున్నారండి?
0: బాగున్నా. మీ పేరేంటండి?
1: నేను నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి నందిప్రియని మాట్లాడుతున్నానండి.
0: ఆంధ్రలో వర్షాలు పడుతున్నాయని విన్నాము, మీ దగ్గర వర్షపాతం ఎలా ఉంది?
1: వర్షం లేదండి, మాకు ఎండలు ఇంకా ఎండలే కాస్తున్నాయండి.
0: అవునా?
1: అవునండి, మాకు అసలు వర్షాలే లేవు.
0: ఓకే ఓకే, మరి ఎండలు తప్పించుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారా?
1: ఏంటండి?
0: ఎండల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారా?
1: మేము ఇంట్లోనే ఉంటామండి, బయటికి వెళ్ళాం అసలు ఎండకి.
0: ఓకే అండి, మరి ఈరోజు కార్యక్రమంలో ఏ పాట కావాలి మీకు?
1: ఖైదీ కాళిదాస్ ఉందండి.
0: ఉందండి.
1: దాంట్లో ఎవరి సక్కని వాడనే సాంగ్ వినిపిస్తారా?
0: తప్పకుండా.
1: ఓకే, థ్యాంక్స్ అండి.

0: హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: నా పేరు మొహమ్మద్ సిందా అండి, భద్రాచలం నుంచి కాల్ చేశాను.
0: సార్ మీరు ఏం చేస్తుంటారు?
1: నేను రెస్టారెంట్ బిజినెస్ ప్లస్ పొలిటికల్లో ఉన్నానండి.
0: రెస్టారెంట్ బిజినెస్ అంటే మరి చాలా ఫుడ్ సేఫ్టీ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది, హైజీన్ మనకు ఫుడ్ అందించాల్సి ఉంటుంది.
1: అవును సార్, అవును సార్.
0: దీనికి గాను అధునాతన టెక్నాలజీ అని వాడుతున్నారా మీరు?
1: టెక్నాలజీ అంటే ఎప్పటికప్పుడు పరిశుభ్రత మెయింటైన్ చేస్తూ సర్టిఫికెట్స్ అవి చేసుకుంటూ ఉన్నదాన్ని కేర్ఫుల్గా చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మంచిగా సర్వీస్ చేయడమే మా యొక్క బాధ్యత. అంతే,
0: ముఖ్యంగా మనం చూస్తున్నాం మీరంతా యంగర్ జనరేషన్ కాబట్టి ఈ కాలంలో యూత్ అంతా కూడాను వారి యొక్క కెరీర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ అనేది చాలా తగ్గింది అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాని ఎక్కువగా వాళ్ళు ఫాలో అవుతున్నారు, దీనివల్ల వాళ్ళు ఫ్యూచర్ని పక్కన పెట్టేసి సోషల్ మీడియా ఎంటర్టైన్ చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి?
1: ఇప్పుడున్న యువత సార్ ఈ మొబైల్స్కి అడిక్ట్ అయ్యి ఈ సోషల్ నెట్వర్కింగ్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఫ్యూచర్ మీద శ్రద్ధ లేకుండా పోవడం వల్ల చాలా డిస్టర్బ్ అవుతున్నారు. అలాగే ఈ ఆల్కహాలిక్ గంజాయి వాటికి ఎడిట్ అయ్యి కొంతమంది చాలా తప్పుదోవ పడుతున్నారు. వాళ్ళందరూ కూడా అలాంటి వాటికి ఎడిట్ అవ్వకుండా వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికని దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యగా దాని వాళ్ళ యొక్క కార్యాచరణని మార్చుకుంటూ ఏదైనా సరే మీరు చెప్పినట్టు ఏదైనా పని మీద కానీ ఏమైనా జాబ్ మీద కానీ స్టడీ మీద కానీ కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఫ్యూచర్లో కూడా మనం బాగుపడుతాం, దేశం బాగుపడుతుంది, చుట్టుపక్కల పరివేశం కూడా బాగుంటుందని నా ఉద్దేశం.
0: సీతా గారు, మరి మీరు యూత్ ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తున్నారు, మోటివేషనల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, యంగర్ జనరేషన్ని మోటివేట్ చేస్తున్నారు, అలాగే ఈవెంట్స్ చేస్తున్నారు కదా, దీనికి యూత్ అట్రాక్ట్ అవ్వడానికి స్పెషల్గా ఏమైనా కేర్ తీసుకుంటారా?
1: ఈ స్పెషల్ కేర్ అంటే ఏంటి సార్, మనం యాక్చువల్గా మనం ఇప్పుడు ఒక బ్లడ్ డొనేషన్ చేయమంటాం సార్. బ్లడ్ డొనేషన్ చేయమంటే ఇప్పుడున్న రానున్న రోజుల్లో కాలుష్య ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కాలుష్య పరంగా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. అట్లన్నీ కూడా కేర్ తీసుకుంటూ యువత అనేది ఫస్ట్ రానున్న మెరుగైన సమాజం కోసం యువత పాటుపట్టు పడితేనే, యువత ఎఫెక్ట్ పెడితే తప్ప ఈ మెరుగైన సమాజాన్ని మనం పొందడం చాలా కష్టం సార్. ఇప్పుడున్న ప్రజలు, ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావం 100% యువత యాక్టివ్ అవ్వాలి. యువత ప్రతి ఒక్కరు కూడా చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి ఏది ప్రతిదీ కూడా. ఈ ప్లాస్టిక్ నియంత్రణ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, గంజా కానివ్వండి, ఫుడ్ తీసుకునే ఫుడ్లో కానివ్వండి, ఏదైనా సరే యువత ముందుకు వచ్చి ప్రతిదీ కూడా కేర్ తీసుకొని ముందుకెళ్ళగలిగితే మన సభ్య సమాజం బాగుంటుందని నా ఉద్దేశం సార్.
0: ఇప్పుడున్న సిచ్యువేషన్లో ముఖ్యంగా రాజకీయ వైపు చూసుకుంటే యంగర్ జనరేషన్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు, దానివల్ల వాళ్ళ లైఫ్ కూడా కొంత అస్తవ్యస్తంగా తయారయ్యే సందర్భాలు కొంతమందిలో మనం చూస్తున్నాం. రాజకీయం అవసరమే, దేశం బాగుపడాలంటే యువత రాజకీయంలోకి వస్తేనే మంచి సుపరిపాలన అనేది వస్తుంది అనేది మనకు తెలుసు. కానీ కొంతమంది ఏంటంటే వారి యొక్క పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టేసి రాజకీయం వైపే పూర్తిగా వాళ్ళు మొగ్గు చూపుతున్నారు, దీని మీద ఏమంటారు?
1: మీరు చెప్పింది కరెక్టే సార్. మీరు కొంతమంది ఎలా ఉంటారంటే సార్, మొత్తం కంప్లీట్గా కూడా ఇంటిని వదిలేసి కెరీర్ని వదిలేసి రాజకీయంలో ఏదో ఉంది ఏదో సాధించాలి ఏదో చేసేయాలనే ఉద్దేశంతో వస్తారు సార్. అంటే లీడర్ అనేటువంటి ఇంపార్టెంట్, కార్యకర్త నుంచి స్టార్ట్ అవుతానే లీడర్ అనే ఒక నాయకుడు వస్తాడు సార్. కానీ వీళ్ళు ఏదైతే మోటో ఉందో సార్, మోటో పబ్లిక్ సర్వీస్ మోటోగా వాళ్ళు ఆదాయాన్ని చూసుకుంటూ ఆదాయపరంగా నడుచుకుంటూ ఆ రాజకీయాన్ని సర్వీస్ సార్, ఏదైనా సర్వీస్ సార్. ఇప్పుడు ఏదైనా సరే చిన్న కార్యకర్త నుంచి పెద్ద లీడర్ అవ్వడం అంటే అది ఒక కార్యకర్తగా స్టార్ట్ అయ్యే వస్తారు సార్. కాకపోతే వాళ్ళు యొక్క జీవనోపాధం చేసుకుంటూ సర్వీస్ ఓరియంటెడ్గా వచ్చి రేపు మీకు పొలిటికల్గా కనుక నిలబడగలిగితే మీరు రాణించవచ్చు, లీడర్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే మీరు అన్నట్టు తప్పుదోవ పట్టకుండా ఏదో ఒకటి మన కెరీర్ మనం సంపాదించుకుంటూ యువత 100% రాజకీయాల్లోకి రావాలి, మెరుగైన సమాజం రావాలంటే యువత ముందు

0: ఉండాలి, ఆ యువత కూడా సమాజానికి సేవ చేసే విధంగా ఉండాలని, మనం ఏదో సంపాదించాలి ఏదో దోచేయాలనే ఉద్దేశంతో రాకూడదు. 100% సేవా దృక్పథం ఉంటే తప్ప ఆ యువత అనేవాళ్ళు ముందుకు ఎదగడం ఈజీగా వస్తారు, ఒక లీడర్గా ఎదిగే అవకాశం ఉంటుంది సార్.
1: సమాజ సేవ చేయాలంటే నిస్వార్థంగా మరి రాజకీయంలోకి వస్తేనే మంచిది అంటున్నారు మనకి జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన నాయకుడు. మరి వారు కోరుకున్నట్టుగా ఒక మంచి పాట వినిపిద్దాం. మీకు ఇష్టమైన పాట ఏంటి
0: సార్? గరణమూడు సార్ గ్యాంగ్ లీడర్ సినిమాలో నుంచి మాది భద్రాచలం కాబట్టి భద్రాచలం గుండా సీతమ్మ వారి దండ పాట వినిపించాల్సిందే కోరుతున్నాను సార్.
1: తప్పకుండా అండి. మరి భద్రాచలంలో ఉన్నాం కాబట్టి భద్రాచలం గుండా సీతమ్మ వారి దండ అనే పాట మీరు కోరుకున్నారు, ఆకాశవాణి వినిపిస్తుంది, వినండి.

0: హలో
1: హలో,
0: హలో, మహిళలు మహారాణుల కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: భద్రాచల ఏరియా గన్నవరం గ్రామం నుంచి ఆశాని మాట్లాడుతున్నానండి.
0: ఆశా గారు, పేరే ఆశానా?
1: ఆశానండి.
0: ఏంటి ఈరోజు మరి ఏ చిత్రం నుండి పాట వినిపించమంటారు ఆశా గారు?
1: ఏం మేడం,
0: ఈరోజు ఏ చిత్రం నుండి పాట?
1: రంగోన్ రౌడీ నుంచి ఓ జాబీలి ఎన్నెల కోసం అన్న పాటగా వినాలనుకుంటున్నాను మేడం.
0: ఓకే అండి. మరి రేడియో ప్రోగ్రామ్స్ అన్నీ వింటుంటారా ఆశ గారు? ఏ ప్రోగ్రామ్ ఎక్కువ నచ్చింది మీకు? మరి
1: అసలు మేము రేడియో పెడితే పద్దాగా ఏయో ఒకటి వస్తూనే ఉంటాయి. మా బాబు కూడా దాంట్లో పాటలు
0: అన్ని వింటుంటారు.
1: ఎస్కే షరీఫ్ అండి.
0: ఓకే అండి, మీరు కోరిన విధంగా రంగోన్ రౌడీ చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: సరే మేడం.
0: ఓకే అండి.

0: హలో
1: హలో, గుడ్
0: హలో,
1: ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు యమున సుజాత నగర్ నుంచి చేస్తున్నా మేడం.
0: యమున గారు, ఏం చేస్తుంటారు?
1: మామూలు పనికి వెళ్తాం మేడం. ఇప్పుడు ఎండాకాలం, పనులు లేవు, ఇంట్లోనే ఉంటున్నాం మేడం.
0: ఇంట్లోనే ఉంటున్నారు?
1: అవును మేడం.
0: మరి ఈరోజు ఏ చిత్రం నుండి పాట వినిపించమంటారు?
1: తొలి ప్రేమలో ఈమానసే సాంగ్ మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన విధంగా తొలి ప్రేమ చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి.

0: హలో,
1: హలో మేడం గారు, బాగేనా?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: బాగున్నా మేడం గారు.
0: మీ పేరు చెప్పలే ఇంతకి.
1: నా పేరు అచ్చమ్మ, కోయగూడెం నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: అచ్చమ్మ గారు కోయగూడెం నుండి చేస్తున్నారు. ఏం చేస్తుంటారు అచ్చమ్మ గారు?
1: ఏం లేదు మేడం, ఇంటికాడ ఉండే ఎండలు ఎడిపోయేది లేదుగా మేడం.
0: మరి ఎండలకు ఏమేమి తీసుకుంటున్నారు? మరి మజ్జిగ లాంటివి,
1: అంటే
0: నిమ్మరసం లాంటివి,
1: మజ్జిగ
0: ఎండతాపం
1: మన
0: నుండి.
1: మజ్జిగ చేసుకుంటాం మేడం, ఇంకా నిమ్మకాయ రసం, అవి ఎండకి ఇక తాగుతా ఉంటాం.
0: బయటికి వెళ్ళేటప్పుడు కూడా వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళాలి.
1: అవును మేడం.
0: ఓకే అండి. మరి ఈరోజు ఏ చిత్రం నుండి పాట వినిపించమంటారు?
1: సర్దార్ పాపారాయుడు నుంచి జ్యోతి లక్ష్మి చీర కట్టింది చీరకే సిగ్గొచ్చేని పాట మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన విధంగా పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
2: నమస్కారం అండి. హాయ్. అవునండి. హాయ్ బాబు, ఎల్లుండదండి. వచ్చేసానుగా. మొన్న మధ్య మా బావగారు అబ్బాయి పెళ్లికి పిలిచేవాడు వెళ్ళానండి. వాయించరా సచ్చినాడా ఊపు కావాలి. ఇళ్ళు అంటే ఇరుగ్గా ఉంటాయని మనోరమ హోటల్కి వెళ్ళానండి. రూమ్ కావాలన్నాను. డబులా సింగిలా అన్నాడు. డబులే అన్నాను. ఏసీయా నాన్ ఏసీయా అన్నాడు. ఏసీయా అన్నాను. పేరు అన్నాడు. జ్యోతిలక్ష్మి అన్నాను. అనగానే గబుక్కును చూశాడు, గుడుక్కును నవ్వాడు. గబుక్కును చూశాడు, గుడుక్కును నవ్వాడు.

0: చెప్పి గోలగోలు చేసి చివరికి రూమ్ నంబర్ 111 ఇచ్చాడు.
1: చీర తలుపు తీసి చూస్తే
2: మంచం పక్కన పగిలిన గాజు ముక్కలు

0: బంగారు పడి ఏమిటా అని అడిగాను. ఎవరో కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు మూడు నిద్రలు చేసి వెళ్ళారన్నారు. ఆ నిద్రలు నాకెప్పుడా అని ఆ మంచం మీదే పడుకున్నాను. పడుకోగానే
1: హలో.
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: సీతాపేట నుంచి మేడం, కాకేళ్ళు నాగమణి.
1: సీతాపేట నుండి నాగమణి గారు.
2: అవును మేడం.
1: ఏం చేస్తుంటారు నాగమణి గారు? బాగున్నామండి.
2: బాగున్నామండి.
1: ఏం చేస్తుంటారు మరి?
2: ఏం లేదు మేడం, ఖాళీ ఇంట్లో.
1: ఇంట్లోనేనా?
2: అవును మేడం, 100 రోజుల పని వచ్చి ఇంటి కాడే.
1: 100 రోజుల పనికి ఎన్ని గంటలకు వెళ్ళారు?
2: 8:30కి 7:30 అట్ట వెళ్తాం మేడం. వెళ్ళి 10:30 అట్లా వస్తాం మేడం.
1: మరేమైనా తినడానికి తీసుకెళ్తారా?
2: ఏదో మేడం, అన్నం తిని వెళ్తాం, వాటర్ తీసుకెళ్తాం, తాకుంటూ ఉంటాం.
1: ఓకే అండి. మరి ఈరోజు ఏ చిత్రం నుండి పాట వినిపించమంటారు?
2: రవిడి అల్లుడి సినిమా నుంచి సిల్కా సేమ్ అన్న పాట వేయను మేడం.
1: పాడగలవా పాట?
2: పాడలే మేడం.
1: పాడలేవా? ఓకే, మరి మీరు కోరిన విధంగా రౌడీ అల్లుడు చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము.

0: నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నూర్జహాన్ మేడం, అచ్చంపల్లి మల్లారం నుంచి.
1: నూర్జహాన్ గారు, బాగున్నారా?
0: బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: బాగున్నాము. మరి ఏం చేస్తుంటారు నూర్జహాన్ గారు?
0: హౌస్ వైఫ్ అండి.
1: హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అయినా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా.
0: టైలరింగ్ అండి.
1: టైలరింగ్ చేస్తుంటారా? ఓకే అండి. మరి ఈరోజు ఏ చిత్రం నుండి పాట వినిపించమంటారు?
0: జ్యోతిలో నుండి, తిరుమల పువ్వులలో అని పాట.
1: జ్యోతిలో నుండి. అన్నీ వింటుంటారా రేడియో ప్రోగ్రామ్స్?
0: అన్నీ వింటామండి, అన్నీ బాగుంటాయి.
1: ఓకే అండి, మీరు కోరిన విధంగా జ్యోతి చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము, వినండి.
0: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే అండి.

0: హలో,
1: హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను ఖమ్మం నుంచి నీలోఫర్ అండి. రేణుక గారు బాగున్నారా?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా నీలోఫర్ గారు?
1: బాగున్నానండి, బాగున్నాను.
0: మరి చిన్నగా మాట్లాడుతున్నారు,
1: నా
0: నీరసంగా.
1: ఇప్పుడే భోజనం కూడా చేసేసారు.
0: భోజనం కూడా చేసేసారు ఇప్పుడే.
1: అవునండి,
0: ఏం చేస్తుంటారు నీలోఫర్ గారు?
1: నేను హౌస్ వైఫే కదా.
0: హౌస్ వైఫ్ అయినా, హౌస్ వైఫ్ అయినా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా.
1: నేను 100 డేస్ వర్క్కి వెళ్ళి వచ్చేసాను మార్నింగే.
0: మార్నింగే వచ్చేసారు.
1: అవునండి, మార్నింగ్ టైంలోనే ఉంటుంది ఉపాధి హామీ అనేసి ఇప్పుడు చెప్తున్నారు చూడండి.
0: అవును,
1: ప్లానింగ్ కూడా
0: చాలా
1: లేదు.
0: మంది అదే పనికి వెళ్తున్నారు, వస్తున్నారు అనేసి
1: అవునండి,
0: చెప్తున్నారు. ఇంకా అయిపోలేదా అండి? మరి మే వరకు అయిపోయిద్ది కదా మనకి.
1: లేదండి, ఇంకా ఈ సీజన్ స్టార్ట్ అయితే వర్షాలు తొలకరి పలకరిస్తే గానీ ఇంకా మానేస్తారేమో. ఇది
0: అంతేనా?
1: ఫస్ట్ టైం ఈ ఇయర్.
0: మరి డబ్బులు మంచిగానే వస్తాయా? ఒక రోజుకి ఎంత వస్తాయి?
1: ఏమో తెలియదు, అమౌంట్ బ్యాంక్ లో పడుతూ ఉంటది.
0: అవునా? మీరు చేసిన పని నుండి ఇంకా పర్లేదా అమౌంట్?
1: లేదు లేదు లేదు.
0: ఓకే అండి. మరి ఈరోజు ఏ చిత్రం నుండి పాట వినిపించమంటారు నీలఫర్ గారు?
1: నాకు అమ్మాయి పెళ్లి చిత్రం నుండి పాలరాతి బొమ్మకుని వగలెక్కడిది.
0: ఓకే అండి, మీరు కోరిన విధంగా పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.
0: ఓకే అండి.

0: హలో,
1: హలో, నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు నూర్జహాన్ మేడం. నేను కొత్తగూడెం బర్మా క్యాంప్ నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: నూర్జహాన్ గారు బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు మేడం?
0: మేం బాగున్నాము. మరి ఏం చేస్తుంటారు నూర్జహాన్?

0: రెహాన్ గారు?
1: నేను టైలరింగ్ చేస్తుంటా మేడం.
0: టైలరింగ్ చేస్తుంటారు.
1: అవును మేడం,
0: గిరాకీ
1: రేడియో
0: వస్తుందా
1: వింటుంటూ,
0: మంచిగా
1: పాట
0: మరి?
1: వింటుంటూ, ప్రోగ్రామ్ వింటుంటూ నేను నేను టైలరింగ్ చేస్తుంటా మేడం.
0: అన్ని ప్రతి ఒక్క ప్రోగ్రామ్ వినుకుంటూ టైలరింగ్ చేస్తూ ఉంటారు.
1: అవును మేడం.
0: మరి ఎక్కువ ఏది నచ్చింది మీకు?
1: ఎక్కువ శాతము హెల్త్ గురించి పొద్దున చెప్తా ఉంటారు, అదొకటి,
0: అవును.
1: సుభాషితం ఒకటి. ప్రోగ్రామ్స్ అన్ని బాగానే ఉంటాయి మేడం, నాకు అన్ని ప్రోగ్రామ్స్ నచ్చుతాయి మేడం.
0: అన్నీ నచ్చుతాయి.
1: అవును మేడం.
0: అన్ని ప్రోగ్రామ్స్.

0: ఒకటి, సుభాషితం ఒకటి. ప్రోగ్రామ్స్ అన్ని బాగానే ఉంటాయి మేడం, నాకు అన్ని ప్రోగ్రామ్స్ నచ్చుతాయి మేడం.
1: అన్నీ నచ్చుతాయి.
0: అవును మేడం,
1: అన్ని ప్రోగ్రామ్స్ వినుకుంటూ పని చేసుకుంటారు.
0: అవును మేడం.
1: ఓకే అండి, మరి ఈరోజు ఏ చిత్రం నుండి పాట వినిపించమంటారు?
0: ఈరోజు సినిమా పేరు పులిబిడ్డ, సినిమాలో నుంచి

0: నాకు సాక్షి. ఆ పాట కావాలి మేడం.
1: చాలా బాగా పాడారు నూర్జహాన్ గారు, బాగుంది.
0: అవునా మేడం? థ్యాంక్ యూ మేడం.
1: ఓకే అండి, మరి మీరు కోరిన విధంగా పాటను వినిపిస్తున్నాము, వినండి.
0: ఓకే మేడం, థ్యాంక్
1: ఓకే
0: యూ.
1: అండి.

0: అండి, ఎవరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: సీకంపేట నుంచి మురిపిడి స్వరూప మేడం.
0: మురిపిటి స్వరూప గారు, బాగున్నారా?
1: బాగున్నామండి, మీరెలా ఉన్నారు?
0: మేము బాగున్నాము. మరి ఏం చేస్తుంటారు స్వరూప గారు?
1: ఆకుకూరలు పండిస్తాం కానీ మేడం, ప్రస్తుతానికి అయితే ఇప్పుడు లేవు, ఎండకు రావట్లేదని పోయట్లేదు మేడం.
0: ఖాళీగానే ఉంటున్నారా?
1: జూన్ లో అయితే, జూన్ లాస్ట్ వరకు పోస్తే బాగుంటాయి మేడం.
0: జూన్ లాస్ట్ వరకు పోస్తే ఎండకి ఇప్పుడు రావేమో.
1: అదే మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు ఏ చిత్రం నుండి పాట వినిపించమంటారు?
1: ఈరోజు యమనీలా సినిమా నుంచి మేడం, చిరులోలు కించే చిన్ని నవ్వులు అన్న పాట గాలు మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన విధంగా యమలీలా చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి స్వరూప గారు.

0: హలో,
1: హలో మేడం, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: రాంపురం నుంచి అండి.
0: రాంపురం నుంచి. పేరు?
1: శ్రీదేవి అండి.
0: శ్రీదేవి గారు, బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నాము. భోజనం చేశారా?
1: చేసామండి.
0: ఏం చేస్తుంటారు శ్రీదేవి గారు?
1: ఖాళీగానండి,
0: ఖాళీగానే
1: వ్యవసాయం
0: ఉన్నారు.
1: చేస్తుంటాం.
0: వ్యవసాయం ఏం పెట్టారు మరి పొలంలో?
1: వరి అయిపోయింది మేడం, మళ్ళీ
0: మళ్ళీ
1: మళ్ళీ
0: నారు
1: స్కూల్లో
0: పోయడం.
1: స్టార్ట్ అయిపోయింది. 100 రోజులు పనికి వెళ్తుంటాం మేడం.
0: 100 రోజుల పనికి వెళ్తుంటారు. ఓకే అండి. మరి ఈరోజు ఏ చిత్ర నుండి పాట వినిపించమంటారు?
1: అల్లుడు గారి సినిమా నుంచి మేడం.
0: అల్లుడు గారు సినిమా నుంచి పాట.
1: ముద్దబంతి నవ్వులు పాట అండి.
0: ఓకే అండి, మీరు కోరిన విధంగా పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి.

0: హలో,
1: మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం అండి, శ్రీనగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నానండి.
0: మీ పేరు?
1: పద్మ అండి.
0: పద్మ గారు, బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. మరి ఈరోజు ఏ చిత్రం నుండి పాట వినిపించమంటారు?
1: బాలమిత్రుల కథలండి. ఉన్న మామిడి కొమ్మ మీన గుళ్ళు రెండున్నాయి.
0: ఓకే అండి, చాలా బాగా పాడారు.
1: థ్యాంక్ యూ మేడం.
0: మీరు కోరిన విధంగా పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే.

0: హలో,
1: శుభ మధ్యాహ్నం అండి.
0: శుభ మధ్యాహ్నం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పాల్వంచి నుంచి స్వీటీని మాట్లాడుతున్నా. రేఖ
0: స్వీటీ
1: గారు
0: గారు
1: బాగున్నారా?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా స్వీటీ గారు?
1: బాగున్నానండి.
0: మరి ఈరోజు ఏ చిత్రం నుండి పాట వినిపించమంటారు?
1: ప్రేమం మూవీ నుంచి ఏదైనా మంచి సాంగ్ వినిపించండి.
0: ప్రేమ మూవీ నుంచి.
1: ప్రేమం
0: ప్రేమం. ఓకే అండి. ఓకే, మీరు కోరిన విధంగా పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే అండి.

0: నమస్తే మేడం.
1: నమస్తే అండి.
0: హలో.
1: లాస్ట్ కాలర్ మీరు, మహిళలు మహారాణులు కార్యక్రమంలో లాస్ట్ కాలర్.
0: అవునా మేడం?
1: మీ పేరు?
0: కొండ పద్మావతి మేడం, జులూర్పాడు నుంచి.
1: పద్మావతి గారు బాగున్నారా?
0: బాగున్నా మేడం.
1: ఏం చేస్తుంటారు పద్మావతి గారు?
0: టైలరింగ్ మేడం,
1: టైలరింగ్.
0: మహాలక్ష్మి లేడీస్ టైలర్.
1: ఓకే అండి. మరి ఈరోజు ఏ చిత్రం నుండి పాట వినిపించమంటారు?
0: కుబసం మూవీలోంచి నింగి కేకసిన సాంగ్ మేడం.
1: ఓకే అండి, మీరు కోరిన విధంగా కుబసం చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము, వినండి.
0: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే అండి.

మీరింతవరకు మహిళలు మహారాణులు ఫోనిన్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం శ్రీ పి ప్రభాకర్ రావు. మీతో హలో అంటూ ముచ్చటించిన మీ రేడియో నేస్తం శ్రీమతి ఎన్ రేణుక. ఈనాటి మహిళలు మహారాణులు ఫోనిన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారి రాజా చిత్రం నుండి పాటలు వింటారు. గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ఏ రాజ్కుమార్, చిత్ర, రాజేష్, సుజాత. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారి రాజా చిత్రం నుండి పాటలు వినండి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీరు ఇంతవరకు ఏకచిత్రగానం శీర్షికన రాజా చిత్రం నుండి పాటలు విన్నారు. ఈనాటి ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి గాజుల కృష్ణయ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

కాలు పెడితే కలిమిగా, కంటి చూపు చెలిమిగా, మహాలక్ష్మికి మారుగా, మమతల బంగారుగా, కలకాలం

0: الدر فيني أنغى.
1: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు, పండంటి కాపురం చిత్రం నుండి.

100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట సింహాసనం చిత్రం నుంచి రాజ్ సీతారాం సుశీల పాడిన పాట.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా, వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: 좋겠지 니가루.
1: దేవదాసు చిత్రం నుంచి చక్రీ రేవతి పాడిన పాట.

0: స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట దేవతా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఎర్ర గులాబీలు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఇంతవరకు మీరు జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంలో సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. తెలంగాణలో రెండు జాతీయ రహదారులను నాలుగు లేన్లకు విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్ టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడుల రంగాల్లో తెలంగాణ దక్షిణాఫ్రికాల మధ్య సహకారాన్ని విస్తరించుకోనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా రెండు అదనపు టీఈటీ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. తెలంగాణలో రెండు జాతీయ రహదారులను నాలుగు లేన్లకు విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

జరిపింది. మొత్తం 190.76 కిలోమీటర్ల పొడవున 7,597 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా నేషనల్ హైవే 63లోని ఆర్మూరు నుండి జగిత్యాల మీదుగా మంచిర్యాల వరకు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్దతిలో అభివృద్ది చేయనున్నారు. అలాగే నేషనల్ హైవే 563లోని జగిత్యాల నుండి కరీంనగర్ వరకు బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ టోల్ పద్దతిలో నిర్మించనున్నారు. హైదరాబాద్ లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణ

0: జగిత్యాల నుండి కరీంనగర్ వరకు బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ టోల్ పద్దతిలో నిర్మించనున్నారు. హైదరాబాద్ లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాఫ్రికా ఉపాధ్యకులు పాల్ మషాటిలేతో కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ దక్షిణాఫ్రికా సంబంధాలు మరింత బలపడే కోణంలో ఈ సమావేశం జరిగింది. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్ టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడుల రంగాల్లో ఇరుపక్షాల మధ్య సహకారాన్ని విస్తరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా 2 అదనపు టీఈటీ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు సంవత్సరానికి 2 సాధారణ టీఈటీ పరీక్షలు మాత్రమే నిర్వహించేవారు. ఇప్పుడు అదనంగా మరో 2 ప్రత్యేక పరీక్షలు నిర్వహించడానికి అనుమతి లభించింది. తెలంగాణను ప్రపంచస్థాయి ఆరోగ్య, ఫార్మా, లైఫ్ సైన్సెస్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రులు శ్రీధర్బాబు, దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా బోరపట్లలో టెరానియం బయోలాజిక్స్ అత్యాధునిక బయోలాజిక్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రులు మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణ మందుల తయారీలో రాష్ట ప్రభుత్వం ప్రోత్సాహకంగా పనిచేస్తుందన్నారు. క్యాన్సర్తో పాటు ఇతర వ్యాధుల చికిత్సకు అవసరమైన బయోలాజికల్ ఔషధాల తయారీలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషించనుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి మక్తల్ పర్యటన ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్దికి ఒక మైలురాయిగా నిలుస్తుందని పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో కృష్ణా భీమా నదులపై ప్రతిపాదించిన బ్రిడ్జ్ కమ్ బ్యారేజీల నిర్మాణంపై కర్ణాటక నీటిపారుదల మంత్రి బోసరాజుతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయని తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మంత్రి,
1: కృష్ణా నది పైన బ్యారేజ్ కమ్మల్ బ్రిడ్జులు ఏ విధంగా అయితే కర్ణాటక గవర్నమెంట్ లో ఆల్మట్టి నారాయణపూర్ కింద నిర్మాణం చేసుకున్నదో ఆ విధంగా చేసుకోకపోవడం వల్ల తీరని నష్టం ఏర్పడింది మనకు. ఆ నష్టాన్ని పూర్తి చేయమని మేము కోరగా మళ్ళా ముంపు గ్రామాలుగా ప్రకటిస్తాం. వారం క్రితమే కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
0: వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఈరోజు ఖమ్మంలో మంత్రి మాట్లాడుతూ వాతావరణ శాఖతో పాటు పలు అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కారణంగా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ఎన్పీడీసీఎల్ పరిధిలో లైన్మెన్ గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన ప్రమోద్ కుమార్ భార్య స్వప్నకు 1 కోటి రూపాయల విలువైన ప్రమాద బీమా చెక్కును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ప్రజాభవన్లో అందజేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎన్పీడీసీఎల్ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం శాలరీ ఖాతాలు నిర్వహించే ఉద్యోగులకు 1 కోటి రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణ కల్పిస్తున్నారు. ప్రజల్లో ఆరోగ్యకర జీవనశైలి, ఫిట్నెస్ పై అవగాహన పెంపొందించడంతో పాటు క్రీడా కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జూన్ 7 గచ్చిబౌలి స్టేడియంలో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం కోసం రూపొందించిన పోస్టర్ ను ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను పక్కనబెట్టి అబద్దాలు, అతిశయోక్తులు, ప్రగల్భాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ప్రతి సందర్భంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని లక్ష్యంగా చేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పెట్టుబడుల సాధనలో బెంగళూరును అధిగమించినట్టు భారత రాష్ట సమితి కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు తెలిపారు. ఈరోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ ఇచ్చినప్పటికీ ఇవ్వక తప్పని పరిస్థితి సృష్టించింది కేసీఆర్ఏనని వెల్లడించారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్మనీలోని తురింగియా రాష్ట ముఖ్యమంత్రి

0: మారియో వైట్ బృందం సమావేశమైంది. టెక్నాలజీ, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ది, ఫార్మా తదితర అంశాలపై పరస్పర సహకారం కోసం తెలంగాణ, తురింగియా రాష్ట్రాలు ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. కరీంనగర్లోని శాతవాహన విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో వ్యాయామ విద్య 2026 ప్రవేశ పరీక్షలు ముగిశాయి. 4 రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీ పరీక్షల్లో రాష్టంలోని 33 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 ఈ రోజు చిట్టిజీ రోజు. సో May 31 నాడు ప్రారంభమైంది, June 3 ముగుస్తుంది. 2 డేస్ అబ్బాయిలు, 2 డేస్ అమ్మాయిలు. మొత్తం మంది 3500 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపు 70-80% అటెండెన్స్ ఉంది 3-4 డేస్ లో. విద్యార్థులకు ఇక్కడ సకల సౌకర్యాలు కల్పించినాము. గుడ్ న్యూస్ ఏంటంటే MPED మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మేము నెక్స్ట్ ఇయర్ ప్రారంభిస్తున్నాము.
0: ఈ రోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రేపు, ఎల్లుండి చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ధాన్యం కొనుగోలు, రవాణా ప్రక్రియ తుది దశకు చేరుకున్న దృష్ట్యా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం జరుపుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, సుస్థిర రవాణా సాధనంగా సైకిల్ వాడకాన్ని ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి 2018లో అధికారికంగా ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రతిరోజు సైక్లింగ్ చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీర రాందాస్ అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో 2 జాతీయ రహదారులను 4 లేన్లకు విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్ టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడుల రంగాల్లో తెలంగాణ, దక్షిణాఫ్రికా మధ్య సహకారాన్ని విస్తరించుకోనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా 2 అదనపు TET పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక సాధనా శర్మ. ఆదౌ ముఖ్యాః వార్తాః. కేంద్రీయ మంత్రిమండలేన విమానన పరివహన మార్గ ఆధారభూత సంరచనా క్షేత్రేషు ETF మూల్యస్య స్థిరీకరణార్థం తైల విపణన సమవాయేభ్యః 1,000 కోటి రూప్యకాణాం ఆయ వ్యయ సహాయతాం ప్రదాతుం కతిపయాః మహత్వపూర్ణాః యోజనాః అనుమోదితాః. కర్ణాటక రాజ్యస్య నూతన ముఖ్యమంత్రి DK శివకుమారః శపథగ్రహణం కృతవాన్. పశ్చిమబంగాళస్య తృణమూల కాంగ్రెస్ దళాత్ నిష్కాసిత TMC విధాయక రితబ్రత బెనర్జీ ఇత్యనేన ఉక్తం యత్ పక్షే ప్రాయః 60 విధాయకాః సంతి. దిల్లీ నగరస్య మాలవీయ నగరి విశ్రాంతి నిలయే భీషణాగ్నికాండః 21 జనాః మృతాః. అపి చ భారతం 25-2000తమే వర్షే విశ్వస్య ద్వితీయం బృహత్తమం సౌర వికాస విపణకం జాతం. కేంద్రీయ మంత్రిమండలేన విమానన పరివహన మార్గ ఆధారభూత సంరచనా క్షేత్రేషు కతిపయాః మహత్వపూర్ణాః యోజనాః అనుమోదితాః. పశ్చిమ ఏషియా సంకట కారణేన వర్ధితేషు ఇంధన మూల్యేషు భారతీయ విమాన సేవానాం కృతే విమాన ఇంధనస్య అర్థాత్ ETF మూల్యస్య స్థిరీకరణార్థం తైల విపణన సమవాయిభ్యః 1,000 కోటి రూప్యకాణాం ఆయ వ్యయ సహాయతాం ప్రదాతుం ప్రశాసనం నిర్ణయం కృతవత్. సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః అవదత్ యత్ ఏతేన విమానన క్షేత్ర సంబద్ధాః ప్రాయః 77 లక్ష ఆజీవికాః సురక్షితాః భవిష్యంతి. ఏషా సహాయతా యోజనా 36 మాస పర్యంతం ప్రవర్తిష్యతి. మంత్రిమండలేన దిల్లీ నికటవర్తి క్షేత్రే వాయు ప్రదూషణ నియంత్రణార్థం అపి ఏకస్యః బృహత్యః యోజనాయః అనుమోదనం కృతం.

0: एतेषां राजनैतिक घटनाक्रमाणां प्रति सम्पूर्ण राज्यस्य दृष्टिः केन्द्रीभूता वर्तते। दिल्ली नगरस्य मालवीय नगरे विश्रांति निलये भीषणाग्नि कण्डकाण्डः एकविंशति जनाः मृताः। राष्ट्रिय राजधान्यां दिल्ल्यां मालवीय नगर क्षेत्रस्य एकस्मिन् विश्रांति निलये भीषणाग्नि काण्डे एकविंशति जनाः मृत्युम् उपगताः, अनेके च आहताः अभवन्। दक्षिण दिल्ल्यारक्षी विभागस्य उपायुक्तः अनंत मित्तलः अवदत् यत् अग्निशमन विभागस्य अष्टभिः वाहनैः सह अग्निः नियन्त्रितः। आरक्षिणाम्, अग्निशमनस्य तथा अन्येषाम् आपत्कालिक सेवानां संयुक्त प्रयत्नैः चत्वारिंशत् अधिकाः जनाः सुरक्षितरूपेण उद्धृताः, चिकित्सोपचारार्थं च चिकित्सालयेषु प्रेषिताः। प्रधानमंत्री नरेन्द्र मोदी, राष्ट्रपति द्रौपदी मुर्मू, उपराष्ट्रपति सीपी राधाकृष्णन, गृहमंत्री अमित शाह तथा दिल्ली राज्यस्य मुख्यमंत्री रेखा गुप्ता अस्मिन् दुखदे घटनाक्रमे शोकं प्रकटितवन्तः। वार्षिक सौर क्षमता वृद्धौ भारतम् अमेरिकाम् अतिक्रमितवत्। भारतं 25-अधिक-2000तमे वर्षे विश्वस्य द्वितीयं बृहत्तमं सौरविकास विपणकम् अभवत्। भारते स्थापित सौरक्षमतायाः उल्लेखनीयं 55-अधिक-गीगावाट्परिमितम् अतिक्रमितम् अस्ति, येन देशस्य 50% जीवाश्महीन इन्धनक्षमतायाः लक्ष्यं साधयितुं नियतसमयात् पूर्वमेव तस्य राष्ट्रिय निर्धारितं योगदानं पूरयितुं च साहाय्यं भवति। केन्द्रीय नवीन नवीकरणीय ऊर्जा मंत्री प्रह्लाद जोशी वर्यः अद्य उक्तवान् यत् देशस्य सौर विकास गाथा वैश्विक मानदंडानि स्थापयति। अरावली पर्वत श्रेण्याः सीमांकन समीक्षार्था सर्वोच्च न्यायालयेन विशेषज्ञ समितिः निर्मिता। सर्वोच्च न्यायालयेन अरावली पर्वत श्रेण्याः परिभाषा सीमांकन संबद्ध विषयाणां स्वतंत्र समीक्षार्थं उच्चाधिकार युक्तायाः विशेषज्ञ समितेः गठनस्य निर्देशः प्रदत्तः। अस्याः समितेः अध्यक्षतां भारतीय वानिकी अनुसंधान शिक्षा परिषदः महानिदेशिका कंचन देवी वहिष्यति। न्यायालयेन समितये चालितवर्षस्य अगस्तमासस्य 31-तम दिनांकपर्यन्तं स्वप्रतिवेदनं समर्पयितुम् आदेशः प्रदत्तः। प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य केन्द्रीय मन्त्रिणः चिराग पासवानस्य लेखं सामाजिक अन्तर्जाल माध्यमेन प्रदर्शितवान्। तेन उक्तं यत् लद्दाख प्रदेशे प्राप्तं अद्वितीयं वेरीफलं नवीनावसराणां विकासस्य प्रतीकः अस्ति। लेखे लद्दाखस्य उद्यमशीलतया तथा मूल्यवर्धनद्वारा विकासस्य नूतनद्वाराणि उद्घाटितानि इति प्रकाशितम्। इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ సాయంత్ర ప్రసారాలను మీకోసం వినిపిస్తున్న మీ రేడియో నేస్తం డాక్టర్ డిఎల్ అనురాధ. ముందుగా ఈ పూట ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో పాడి పశువుల జాతులు, వాటి లక్షణాలు, పలు పంటల్లో కలుపు నివారణ చర్యలు, ఇంకా జానపద గేయాలు వినవచ్చు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 8:12 కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 3వ భాగం వింటారు. 8:35 చిత్రగీతాలు వినవచ్చు. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూసెట్ 9. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 చిత్రగీతాలు వింటారు. 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:45 మధురిమ అలనాటి మధుర గీతాలు వినవచ్చు. ఇవి ఈ పూట ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు.

ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో శ్రీ సాయి భక్తిగీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ సత్యప్రసాదరావు. 6:35 రైతు సమాచారంలో కుందేళ్ల పెంపకం వివరాల గురించి తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 డాక్టర్ సలహాలు శీర్షికలో నరాల బలహీనతకు కారణాలు చికిత్స గురించి డాక్టర్ మురళీకృష్ణ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కులిపాక శంకరరావు. 7:30 చిత్రగీతాలు వినవచ్చు. 7:45 గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసీల జీవరీతుల గురించి ఎల్ జోసఫ్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం. 9:30 ఏకచిత్రగానం వినవచ్చు. 10:03 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే తలమానికం కిన్నెరసాని అభయారణ్యం ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. అనంతరం చిత్రగీతాలు వినవచ్చు. ఇక 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో గిరిజాదేవి గారి గాత్ర సంగీతం వింటారు. 12:40 చిత్రగీతాలు వినవచ్చు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహార్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:30 కిన్నెర లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వినవచ్చు. 3:30 ఏకచిత్రగానం. 4:00 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోన మధురమైన పాటల పూదోట. నిర్వహణ శ్రీ కులిపాక శంకర్రావు. 5:00 చిత్రగీతాలు వినవచ్చు.

ఇక సాయంత్రం ప్రసారంలో 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 6:35 జానపద సంగీతం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో రేపు పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 4వ భాగం ప్రసారమవుతుంది. 8:35 చిత్రగీతాలు వినవచ్చు. 8:45 సమాచార సంధ్య. 9:00 News@9. 9:15 స్పాట్లైట్. 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:00 మధురిమ అలనాటి మధుర గీతాలు వినవచ్చు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు విన్నారు.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా, వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
5: ఆహుతి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: www.ipa-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: నమస్కారం, నా పేరు డాక్టర్ పి గౌతమి. నేను పూల పరిశోధన స్థానం రాజేంద్రనగర్ శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు అంశం వేసవిలో కీరదోస సాగు. కీరదోస తక్కువ కాలంలో అంటే 45 నుంచి 50 రోజుల్లోనే చేతికి వచ్చి ఆదాయం అందించే మరొక అద్భుతమైన కూరగాయ పంట. సలాడ్స్లో దీని వాడకం ఎక్కువ కాబట్టి మార్కెట్లో సంవత్సరం పొడవునా దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. కీరదోస సాగు చేయడానికి దీనికి వెచ్చని మరియు తేమతో కూడిన వాతావరణం అనుకూలం. పగటి ఉష్ణోగ్రత 20 నుంచి 30 డిగ్రీలు ఉంటే మొక్కల పెరుగుదల మరియు కాయ నాణ్యతగా ఉంటుంది. ఈ పంట సాగించడానికి నీరు బాగా ఇంకే ఇసుకతో కూడిన గరప నేలలు మరియు ఎర్ర నేలలు చాలా అనుకూలం. నేల ఉదజని సూచిక అంటే పిహెచ్ 6 నుంచి 7 మధ్యలో ఉండాలి. ఈ పంటను విత్తడానికి వాతావరణాన్ని బట్టి ఖరీఫ్ అంటే జూన్ నుంచి జూలై మరియు వేసవి అంటే జనవరి నుంచి ఫిబ్రవరి కాలాల్లో విత్తుకోవచ్చు. అయితే ఇప్పుడు మనము వేసవిలో సాగు చేసే కూరగాయ పద్ధతి విధానాన్ని చూసుకుందాము. ఈ కీరదోసకాయను సాగు చేయడానికి ఎకరానికి సాధారణ రకాలైతే 1 నుంచి 1.5 కిలోల విత్తనం అవసరమవుతుంది. అదే హైబ్రిడ్ రకాలైతే ఎకరానికి 300 నుంచి 400 గ్రాముల విత్తనం సరిపోతుంది. కీరదోసకాయల్లో చాలా రకాలున్నాయి. అందులో పాయింట్సెట్, జపనీస్ లాంగ్ గ్రీన్, కీరా పూణే, బాలం కీరా అనే రకాలే కాకుండా ప్రైవేట్ హైబ్రిడ్ రకాలైనటువంటి మాలిని, గ్లోరీ లాంటి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పందిరి విధానంలో సాగు చేయడానికి ఇవి బాగా అనుకూలంగా ఉంటాయి. ఈ పంటను సాగు చేయడానికి ముందుగా పొలాన్ని 2-3 సార్లు మెత్తగా దున్ని ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరి దుక్కిలో కలుపుకోవాలి. సాళ్ల మధ్య 75 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. కీరదోస తీగజాతికి చెందిన మొక్కలు. కాయలు నేలకు తగిలితే రంగు మారిపోయి త్వరగా కులిపోతాయి. అలాగే కాయలు వంకర్లు తిరుగుతాయి. దీన్ని అరికట్టడానికి కర్రలు మరియు తీగలతో పందిరి లేదా స్టేకింగ్ వేసి తీగలను పైకి పాకించాలి. ఇలా చేయడం వల్ల కాయలు తిన్నగా ఆకర్షణీయమైన రంగులో పెరిగి మార్కెట్లో మంచి ధర పలుకుతాయి. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే కీరదోసను పండించడానికి ఎకరానికి గాను సుమారుగా 20 కిలోల నత్రజని, 15 కిలోల భాస్వరం, 15 కిలోల పొటాష్ అవసరమవుతుంది. భాస్వరం, పొటాష్ ఎరువులను పూర్తిగా ఆఖరి దుక్కిలో వేసి నత్రజని ఎరువులను మాత్రం 2 లేదా 3 విడతలుగా పైరు ఎదుగుదల దశలో, పూత దశల్లో వేయాలి. కీరదోసకాయలో దాదాపు 90% వరకు నీరే ఉంటుంది కాబట్టి నేలలో ఎప్పుడూ తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. నీటి ఎద్దడి వస్తే కాయ చేదుగా మారుతుంది. ఎండాకాలంలో నేల స్వభావాన్ని బట్టి 4-5 రోజులకు ఒకసారి నీరు అందించాలి. ఈ కీర సాగులో బిందు సేద్యం అనేది అత్యుత్తమమైన పద్ధతి. దీనివల్ల నీరు చాలా మట్టుకు మనము తేలికగా తక్కువ వాటర్ ఇచ్చుకొని మనము సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. నీటిని మనము వాడుకోవడంలో అత్యుత్తమంగా వాడుకోవచ్చు ఈ పద్ధతి ద్వారా. సో ఈ కీర దోసకాయ సాగులో వచ్చే చీడపీడలను చూసుకున్నట్లయితే ముఖ్యమైన చీడ పురుగు వచ్చేసి ఎర్ర పెంకు పురుగు. ఇవి ఆకులను లేత పువ్వులను అర్ధచంద్రాకారంలో తొలిచి దాన్ని తినేస్తాయి. దీని నివారణకు గాను లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ని లేదా 0.2 మిల్లీలీటర్ల ఫ్లూ బెండమైన్ని కలిపి పిచికారీ చేయాలి. రెండవదిగా వచ్చే తెగులు బూడిద తెగులు. ఇది ఆకులపై బూడిద లాంటి పొరలాగా ఏర్పడుతుంది. తెల్లటి బూజి లాంటి మచ్చలను కలగజేస్తుంది. దీని నివారణకు గాను హెగ్జాకొనజోల్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మూడవదిగా వచ్చే తెగులు సెర్కోస్పరా ఆకుమచ్చ తెగులు. ఆకుల మీద చిన్న గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు గాను ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా కార్బండజిమ్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కీరదోస చాలా వేగంగా పెరుగుతుంది. విత్తిన 45 నుంచి 50 రోజుల్లోనే మొదటి కోత వస్తుంది. కాయలు లేతగా ఆకుపచ్చగా ఉన్నప్పుడే అంటే విత్తనాలు లేతగా ఉన్నప్పుడే ముదరక ముందుకే కోసుకోవాలి. ఒకవేళ కాయ ముదిరినట్లయితే మార్కెట్లో ఎవరు కొనరు. పెరుగుదల వేగంగా ఉంటుంది కాబట్టి ప్రతి 2-3 రోజులకు ఒకసారి కోతలు కొయ్యాల్సిన అవసరం ఉంటుంది. సరైన యాజమాన్య పద్ధతులను, పందిరి విధానము

పండిస్తే ఎకరాకు సుమారు 8 నుండి 12 టన్నుల వరకు దిగుబడిని పొందవచ్చు. పాలీ హౌజ్లలో ఈ కీరదోసను పెంచినట్లయితే ఇంతకంటే ఎక్కువగా కూడా దిగుబడిని పొందవచ్చు. కీరదోస యొక్క సాగు ఎకరాకు ఆదాయ వ్యయాల అంచనాను చూసినట్లయితే కీరదోస కేవలం 45 నుంచి 50 రోజుల్లోనే మొదటి కోతకు వస్తుంది. సో నాణ్యత కోసం పందిరి పద్ధతి వాడడం వల్ల ప్రారంభ ఖర్చు ఎక్కువగానే ఉన్నప్పటికీ లాభాలు కూడా అద్భుతంగా ఉంటాయి. నేల తయారీ, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలు, పందిరి వేయడంలో కావాల్సినటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ మనం ఖర్చుగా చూసుకున్నట్లయితే ఎకరాకి సగటు ఖర్చు కీరదోసకాయ వేయడానికి 40,000 నుంచి 55,000 వరకు ఉంటుంది. ఆదాయం చూసుకున్నట్లయితే సగటు దిగుబడి ఎకరాకు సుమారు 8 నుంచి 12 టన్నుల వరకు ఉంటుంది. మార్కెట్ ధర, మార్కెట్లో కేవలం కీరదోసకాయలు కిలోకి 15 నుంచి 20 రూపాయల వరకు ధర పలుకుతుంది. సో మొత్తం ఆదాయం చూసుకున్నట్లయితే సుమారు 1,20,000 నుంచి 180,000 వరకు ఆదాయం పొందవచ్చు. పెట్టుబడులను తీసేసినట్లయితే నికర లాభము ఒక ఎకరా నుంచి కీరదోసలను పెంచడం వల్ల 65,000 నుంచి 1,20,000 వరకు నికర లాభం మిగులుతుంది.

ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సస్యరక్షణ, ఈ అంశం గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైలా గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 23240852, మరొక నెంబరు 23240853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకొనగలరు. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. నిరీక్షణ చిత్రం నుండి జస్ జానకి పాడిన పాట, రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఆమోదించింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డికే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఢిల్లీ మాళవీయ నగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిధులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అందుతాయని, ఇది విమానయాన రంగంపై ఆధారపడిన 77 లక్షల మంది ఉద్యోగులను రక్షిస్తుందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల లీటర్ ఏటీఎఫ్ ధర మార్చిలో 60.5 రూపాయలుంటే మే నాటికి 142 రూపాయలకు పెరిగిందని చెప్పారు.
1: ATF प्राइस स्टेबिलाइजेशन फंड में बेसिकली एक सेल्फ सस्टेनिंग रिवॉल्विंग फंड बनाया. ATF प्राइस फॉर दी एयरलाइन कैरियर्स हु वांट टू पार्टिसिपेट इन दिस, उनको एक स्टेबल ATF प्राइस

0: अभी करंट क्राइसिस के दौरान मिले कि इससे हमारे एंटायर एविएशन सेक्टर में करीब 70 लाख से अधिक जो जॉब्स हैं जिनके ऊपर इम्पैक्ट पड़ना आरंभ होने लगा था बिकॉज ऑफ द स्ट्रेस इन द सेक्टर, वो इससे सिग्निफिकेंटली मिटिगेट हो।
1: ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా పాత ట్రక్కులు బస్సుల స్థానంలో కొత్త వాహనాలను తీసుకొచ్చేందుకు 9,585 కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రెండేళ్ల పథకం ద్వారా దాదాపు 2 లక్షల పాత ట్రక్కులు 16,000 బస్సుల స్థానంలో BS6 లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు.
2: दिल्ली के पॉल्यूशन को रोकने के लिए एक लगातार कई स्टेप्स लिए जा रहे हैं. उन स्टेप्स में एक बहुत बड़ा निर्णय लिया गया कि जो 40% कंट्रीब्यूशन है पार्टिकुलेट मटेरियल का, वो ट्रांसपोर्टेशन सेक्टर के कारण आता है. और उस ट्रांसपोर्टेशन में जो सबसे बड़ा कंट्रीब्यूटर है हैवी ट्रक्स और बसेस, पुरानी ट्रकों और बसों को रिप्लेस करने का इसमें फैसला लिया गया.
1: रवाना सौकर्याल मेरुगुदललो भागंगा ओडिशालो रामेश्वर नुंडि परदीप वरकु 163 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంత రహదారి నిర్మాణానికి 8,300 కోట్లను, బీహార్లో ఖగారియా పూర్ణియా జాతీయ రహదారిని 3,936 కోట్లతో 4 వరుసల మార్గంగా విస్తరించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. వార్షిక సౌరశక్తి సామర్థ్య పెంపుదల పరంగా 2025 నాటికి భారత్ అమెరికాను వెనక్కునెట్టి ఈ ఘనత సాధించిందని ఆయన ఈరోజు సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ఈ అసాధారణ విజయం దేశంలో స్వచ్ఛ ఇంధన రంగం సాధిస్తున్న వేగవంతమైన వృద్ధికి నిదర్శనమని చెప్పారు. సమర్థవంతమైన, విశ్వసనీయమైన, సుస్థిరమైన సౌరశక్తి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ వృద్ధి ఎంతగానో దోహదపడుతుందని భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలు, ప్రచారాల్లో మీడియా అనుసరిస్తున్న అంతర్జాతీయ ఉత్తమ విధానాలు, ఆవిష్కరణలపై కేంద్ర ఎన్నికల సంఘం న్యూఢిల్లీలో 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ప్రారంభించింది. ఈ సదస్సులో తప్పుడు సమాచారం, ఏఐ ఆధారిత డీప్ ఫేక్స్, పారదర్శకత లేని డిజిటల్ రాజకీయ ప్రకటనలు, ప్లాట్ఫారం గవర్నెన్స్ వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. సదస్సులో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ 100 కోట్ల మంది ఓటర్లతో నిరంతర అనుసంధానం కోసం బూత్ స్థాయి అధికారులకు క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు రికార్డు స్థాయిలో పాల్గొనడం ఎన్నికల ప్రక్రియపై వారికున్న నమ్మకానికి నిదర్శనమని జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డికే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. లోక్ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా డాక్టర్ జి పరమేశ్వర్, మరో 12 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డికే శివకుమార్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా అభినందనలు తెలుపుతూ రాష్ట ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు మిజోరంలోని కొలాసిబ్ జిల్లాలో పర్యటించి పలు ప్రభుత్వ సంస్థలను, అభివృద్ది ప్రాజెక్టులను సందర్శించారు. సైదాన్లోని ప్రాంతీయ క్రీడా శిక్షణా కేంద్రం, పీఎం శ్రీ మోడల్ ప్రైమరీ స్కూల్స్, చిల్డ్రన్స్ హోమ్, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన ఆయన అక్కడ అందుతున్న సేవలను సమీక్షిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. డెన్మార్క్ ప్రధానమంత్రిగా వరుసగా 3వసారి బాధ్యతలు స్వీకరించిన మెట్టే ఫ్రెడరిక్సన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పరస్పర విశ్వాసం, భాగస్వామ్య విలువలు, సుస్థిర భవిష్యత్తు పట్ల ఉన్న ఉమ్మడి నిబద్దత ఆధారంగా భారత్, డెన్మార్క్ల మధ్య శాశ్వత భాగస్వామ్యం కొనసాగుతోందని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. భారత్, డెన్మార్క్ గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ను మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సహకారాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రధాని

ఫ్రెడరిక్సన్తో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నట్టు మోదీ చెప్పారు. ఢిల్లీ మాళవీయ నగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 8 అగ్నిమాపక శకటాల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్టు సౌత్ ఢిల్లీ డీసీపీ అనంత్ మిత్తల్ తెలిపారు. పోలీస్, ఫైర్ సర్వీసెస్ సిబ్బంది సమన్వయంతో 40 మందిని ప్రాణాలతో రక్షించి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా స్పందిస్తూ సమాచారం అందిన వెంటనే విపత్తు నిర్వహణ, అంబులెన్స్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయని, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల వైద్య సహాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి అద్భుత విజయంతో 2వ రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్

0: ప్రయత్నిస్తూ సమాచారం అందిన వెంటనే విపత్తు నిర్వహణ అంబులెన్స్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయని, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల వైద్య సహాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి అద్భుత విజయంతో రెండవ రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో చైనాకు చెందిన వెంగ్ హాంగ్ యాంగ్ పై 8-21, 22-20, 21-15 తేడాతో ఆయుష్ విజయం సాధించారు. మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్ రుత్విక్ గాదే జోడీ 21-14, 21-14తో చైనీస్ తైపీ జంటపై వరుస గేముల్లో విజయం సాధించింది. అయితే పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి జోడీకి నిరాశే ఎదురైంది. కాగా మహిళల సింగిల్స్లో భారత్కు చెందిన ఉన్నతి హుడా ఈరోజు సాయంత్రం జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమి ఒకుహరాతో తలపడుతుంది. దేశ ఈశాన్య ప్రాంతాలు ఒడిశా, కొంకణ్, గోవా, పశ్చిమ బెంగాల్లోని కొన్ని భాగాల్లో ఈరోజు ఉక్కపోతతో కూడిన వేడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో రేపటి వరకు అక్కడక్కడ బలమైన గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఆమోదించింది. భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతే రాజు. రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
2: పాడి పశువుల జాతులు, వాటి లక్షణాల గురించి కొన్ని వివరాలు వింటారు.
3: పశుపోషణ, పాడి పశువుల పెంపకం చిరకాలంగా మానవాభ్యుదయంతో ముడిపడినది. గ్రామీణ భారతంలో 80% మంది ప్రజలు వ్యవసాయ ఆధార వృత్తులపై ఆధారపడ్డారు. అందులో ముఖ్యమైనది పాడి పశువుల పెంపకం. నేడు పాలు, పాల ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతూ ప్రకృతి వైపరీత్యాలలో కూడా రైతులకు ఆదాయంతో పాటు పాల దిగుబడి పెంచడం కూడా ప్రాధాన్యతను పొందింది. ఎక్కువ దిగుబడి సాధించాలంటే మంచి జాతి పాడి పశువులను ఎంపిక చేసుకోవాలి. మన దేశంలో అనేక రకాల జాతులు పాడి పశువులు ఉన్నప్పటికీ దేశవాళీ పశువులలో గోజాతిలో 26, గేదెలలో 6 జాతులు మాత్రమే పాల ఉత్పత్తికి మంచి జాతులుగా గుర్తింపు పొందాయి. గేదె జాతుల్లో ముఖ్యంగా ముర్రా జాతి, జఫరాబాది, సూర్తి, గోదావరి, మెహసానా ఇటువంటివే 5 రకాల బ్రీడ్లు మనకి ముఖ్యంగా ఉన్నవి. వీటితో పాటు ముర్రా జాతితో నాటు జాతి సంకరపరచడం ద్వారా వచ్చిన మెరుగుపరచబడ్డ గేదెలు ఉన్నాయండి. అలాగే ఆవుల్లో వచ్చేసి మన దేశీయ జాతులకు చెందినవి ఒంగోలు, గిర్, సింధి, సాహివాల్, డియోని, కాంక్రెష్, పొంగనూరు, తార్పా.

బక్కర్, ఇవన్నీ మన దేశీయ జాతులకు చెందిన ఆవులండి. అలాగే విదేశీ జాతులకు వచ్చేసరికి మనకి జెర్సీ అండ్ హాల్స్టన్ ఫ్రీషియన్ అని చెప్పేసి రెండు రకాల విదేశీ జాతులు కూడా మన యొక్క భారతదేశంలో అవైలబుల్గా ఉన్నాయండి. సంకర జాతుల వరకు వచ్చేసరికి హాల్స్టన్ ఫ్రీషియన్ సంకరము మరియు జెర్సీ సంకరము, ఈ రెండు రకాల యొక్క సంకరజాతి ఆవులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మనం ముందు దేశవాళీ జాతుల గురించి వివరించడం జరుగుతుందండి. దేశవాళీ జాతుల్లో గోజాతి ముఖ్యంగా మనకి ప్రతి ఒక్క ఇంట్లో మనకు అవపడేది ఒంగోలు జాతి అండి. ఇది ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మరియు కృష్ణా జిల్లాల్లో ఒంగోలు జాతి విస్తరించి ఉందండి. ఈ జాతి పశువులు వ్యవసాయ సంబంధ పనులకు మరియు పాల ఉత్పత్తికి గుర్తించబడ్డాయండి. విదేశాలకు ఎగుమతి అయ్యి విదేశీ మార్గాన్ని సంపాదించిన పాడి జాతుల్లో ఈ జాతి అతి ముఖ్యమైనది. వీటిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. ఈ జాతి ఆపోతూ వెడల్పైన ముఖంతో పొట్టిగా లావుగా ఉండే కొమ్ములతో బలమైన కండరాలతో పెద్దదైన నల్లని మూపురం కలిగి బలిష్టంగా ఉంటుంది. ఆవులు సన్నగా తెల్లగా ఎత్తుగా ఉంటాయి. ఒక ఈతకు సగటున 800 లీటర్ల పాల దిగుబడి సామర్థ్యం కలిగి ఉంటాయి ఈ జాతి ఆవులు. అదేవిధంగా ఇంకో దానికి వచ్చేస్తే గిర్ అండి. ఈ జాతి పశువులు మనకి ముఖ్యంగా కతియావర్, రాజ్పుటానా, బరోడా ప్రాంతాల్లో ఉంటాయండి. ఇంకొక వెరైటీ అండి సింధ్ అండి. ఇవి పశ్చిమ సింధు ప్రాంతపు సరిహద్దు ప్రాంతాల్లో అయినా ఈ జాతి పశువులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి కుదమట్టం లావుగా ఉంటాయి. శరీర రంగు ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. మూపురము గంగడోలు పెద్దవిగా ఉంటూ పొదుగు భాగం బాగా పెద్దదిగా ఉంటుంది. ఇవి ఒక పాడి కాలంలో సగటున 1500 లీటర్ల వరకు పాలునిస్తాయండి. అలాగే ఇంకొక వెరైటీ అండి డియోనే అండి. ఈ జాతి పశువులు తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా మనకి మెదక్ జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. ఈ డియోనీ యొక్క జాతి లక్షణాలండి, ఈ జాతి పశువు నుదురు ఎత్తుగా విశాలంగా ఉంటుంది. మంచి బలమైన కొమ్ములు కలిగి ఉంటాయి. కొమ్ములు బయట వైపు మరియు వెనక వైపు వాలి ఉంటాయి. దీని రంగు నల్లని తెల్లని మచ్చలతో లేదా తెలుపు ఎరుపు మచ్చలతో ఉంటుంది. పొడగాటి చెవులు ఈ జాతి లక్షణం. ఇది ఎక్కువగా వ్యవసాయ పనులకు మరియు బరువులు లాగటానికి ఉపయోగపడుతుందండి. పాల దిగుబడి సుమారు 800 లీటర్ల నుండి 1000 లీటర్లు ఉంటుందండి సంవత్సరానికి. 3.5 సంవత్సరాలకి మొదట ఈత ఇంతవండి. ఇవి ప్రతి 20 మాసాలకు ఒకసారి మళ్ళా తర్వాత ఈనడం జరుగుతుంది. ఇక గేద జాతి విషయానికి వచ్చేసరికండి, మన దేశంలో ముఖ్యమైన గేద జాతులు ముర్రా, జఫరాబాది, సూర్తి, మెహసానా. ముర్రా జాతి గేదెలతో మన రాష్ట్రంలోని గేదెల్లో ఉత్పాదకతను పెంచడానికి కృత్రిమ గర్భోత్పత్తి కార్యక్రమం అమలు చేయబడుతుంది. ఈ ముర్రా జాతి యొక్క లక్షణాల గురించి మనం ఇప్పుడు చర్చించుకున్నామండి. ఇవి పంజాబ్, హర్యానా మరియు ఢిల్లీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఇవి నల్లగా బలిష్టంగా ఉంటాయి. కొమ్ములు మొదల వద్ద వెడల్పుగా ఉండి మొనల వద్ద లోపలికి వెనుతిరిగి ఉంటాయి. తోక కూర్చు నల్లగా ఉంటుంది. ఇవి ఒక పాడి కాలంలో సగటున 2400 నుంచి 3000 లీటర్ల పాల దిగుబడిని ఇస్తాయండి. ఇంకొక బ్రీడ్ గేదె జాతుల్లోనంటే జఫరాబాది. ఈ జాతి గేదెలు కతియావార్ ప్రాంతం అందలి గిర్ అరణ్య ప్రాంతంలోనివి. వీటి పాలలో వెన శాతం ఎక్కువగా ఉండి నుదురు ప్రస్ఫుటంగా, కొమ్ములు మొదలు బలంగా వెడల్పుగా కింది వైపుకు పెరిగి వంపులు తిరిగి ఉంటాయి. గంగడోలు పొదుగు బాగా అభివృద్ధి చెంది పెద్దవిగా ఉంటాయి. శరీరపు రంగు సహజంగా నలుపు వర్ణంతో ఉంటుంది. ఇవి ఒక ఈతలో 2000 నుంచి 2500 లీటర్ల పాల దిగుబడిని ఇస్తాయండి. మరో జాతి అండి సూర్తి. ఈ జాతి గేదెలు గుజరాత్ రాష్ట్రానికి చెందినవి. ఆనంద్, నదియాడ్, బరోడా ప్రాంతాల్లో మంచి జాతి లక్షణాలు కల గేదెలను గమనించవచ్చు. వీటి తల పొడవగా వెడల్పుతో కూడి, కొమ్ములు పొడవుగా వంపు తిరిగి మెడపై భాగం వరకు విస్తరించి ఉంటాయి. శరీరపు రంగు నలుపు గోధుమ వర్ణంతో మిక్స్ అయి ఉంటుందండి. ఇవి ఒక ఈతలో 1800 నుంచి 2000 లీటర్ల వరకు పాల దిగుబడిని ఇస్తాయి. ఇంకొక జాతి అండి మెహసానా. ఈ జాతి గేదె గుజరాత్ రాష్ట్రంలోని మెహసానా ప్రాంతానికి చెందినది. ఇవి ముర్రా, సూర్తి జాతి గేదెలకు మధ్యస్థ లక్షణాలను కలిగి ఉంటాయి. శరీరపు రంగు నలుపుగా ఉండి నుదురు, కాళ్ళు, తోక కూర్చు తెల్లగా మచ్చలుంటాయి. ఇవి సగటున ఒక ఈతలో 2400 నుంచి 3000 లీటర్ల వరకు పాల దిగుబడిని ఇస్తాయి. గోదావరి బ్రీడ్ అండి ఇంకొకటి. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ జాతి బాగా విస్తరించి ఉంది. ఇది ముర్రా నుండి స్థానికంగా అభివృద్ధి చెందబడినది. పాల దిగుబడి దాదాపు 2000 లీటర్లు ఉంటుందండి. శరీరం రంగు నలుపు, కొమ్ములు మొదల వద్ద నుండి లోపల వైపు మెలిదిరిగి ఉంటాయి. ఇక విదేశీ జాతి ఆవులకు వచ్చేసరికి కానీ మనకి ముఖ్యంగా మనం చెప్పుకోదగినవి జెర్సీ మరియు హోల్స్టన్ ఫ్రీజియన్. జెర్సీ వచ్చేసండి లేత ఎరుపు నుండి ముదురు ఎరుపు రంగు శరీర ఛాయ కలిగి ఉంటుంది. శరీర పరిమాణం రీత్యా విదేశీ జాతి పాడి పశువుల్లో ఇది చిన్నది. ఈ జాతి ఆవులు దాదాపు రోజుకి 20 లీటర్ల వరకు పాల దిగుబడిని ఇస్తాయి. ఇంకొకటండి హాల్స్టన్ ఫ్రీజియన్ అండి. ఈ విదేశీ జాతి పాడి ఆవులన్నింటికంటే

0: ఎక్కువ పాల దిగుబడిని ఇచ్చే జాతి. ఇది మనము ఎక్కువ హాలండ్ అనే దేశంలో చూడచండి. రోజుకు 25 లీటర్ల వరకు పాల దిగుబడి ఉంటుంది. ఈ జాతి ఆవు శరీరం పొడవుగా, శరీరశాయ నలుపు తెలుపు మచ్చలతో మిశ్రమంతో ఉండి తెల్లటి పెద్ద మచ్చలు కలిగి ఉంటుంది. పొట్ట కింది భాగం, పొదుగు, మూపురం, కాళ్ళు తెల్లగా ఉంటాయి. సంకర జాతి ఆవులు దేశవాళీ ఆ పశువుల్లో పాల దిగుబడిని పెంచడానికి పాల దిగుబడికి పేరెన్నికగన్న విదేశీ పాడి జాతుల వీర్యాన్ని ఉపయోగించి సంకరజాతి పశువులను అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ సంకరీకరణకు జెర్సీ, HF జాతులను అనువైనవిగా గుర్తించడం, సంకరీకరణ అమలు చేయబడడం జరుగుతుంది. ఈ విధంగా రైతులు పాడి పశువుల యొక్క జాతులను వారి వారి యొక్క అవసరానికి తగ్గట్టుగా, అంటే వాళ్ళు పాడికి అవసరమైతే పాడి జాతుల్ని, మరియు పాడి మరియు దుక్కి దున్నుకోవడానికైతేనేమో వేరే రకమైన సూటబుల్ పశు జాతుల్ని ఎంపిక చేసుకుని పశుపోషణ కొనసాగించవలసిందిగా కోరున్నారు.
1: మీరింతవరకు పాడి పశువుల జాతులు, వాటి లక్షణాల గురించి కొన్ని వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: కార్యక్రమంలో మరొక అంశం, పలు పంటల్లో కలుపు నివారణ గురించి కొన్ని వివరాలు వింటారు.
1: వివిధ రకాల కూరగాయల పంటలను దిగుబడులను ప్రభావితం చేసే పలు అంశాల్లో కలుపు సమస్య ప్రధానమైనది. ఈ కలుపు సమస్య వలన కూరగాయల్లో సగటున 50 నుంచి 80% పైగా దిగుబడులు క్షీణించినట్లుగా పలు పరిశోధనల్లో తెలుస్తోంది. కొన్ని పరిస్థితుల్లో ఈ దిగుబడి క్షీణత 100కి 100% కూడా నమోదైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉండగా సకాలంలో కూరగాయల్లో కలుపు నివారణ చేపట్టడం అనేది చాలా సమస్యతో కూడుకున్న పని. ఎందుకంటే అడపాదడపా కురిసే వర్షాల వలన మరియు పొలాల్లో నీళ్లు నిలవటం వలన కలుపు తీయించడం చాలా సందర్భాల్లో కుదరదు. మరియు ప్రస్తుత పరిస్థితుల్లో సకాలంలో తగినంత మంది కూలీల లభ్యత కూడా లేకపోవడం కూడా మనం చూస్తానే ఉన్నాం. రాను గిట్టుబాటు కాని పరిస్థితుల్లో కూలీలతో కలుపు తీయించాలంటే ఉత్పత్తి ఖర్చులు కూడా భారంగా మారే అవకాశం ఉన్నది. దీనికి తోడు కలుపు తీయించాలంటే పంట విత్తిన కనీసం 15 నుంచి 20 రోజుల వరకు వేచి ఉండాలి. అప్పటి వరకు మొలిచిన కలుపు మొక్కలను మనం ఈ కొప్పుల ద్వారా తీసివేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే పంట విత్తిన తొలి దశలో దుక్కిలో వేసిన నత్రజని, భాస్వరము వంటి ఖరీదైన ఎరువులను మొదట 15 నుంచి 20 రోజులు కలుపు మొక్కలు గ్రహించి పంట మొక్కలకు అందకుండా అవరోధాన్ని కలిగిస్తున్నాయి. అంటే కలుపు తీసినప్పటికీ కొంత నష్టం జరగక తప్పట్లేదు. ఇలాంటి సందర్భాల్లో విత్తిన తొలి రోజు నుంచే కలుపు బెడద లేకుండా దుక్కిలో వేసిన ఖరీదైన ఎరువులను కేవలం పంట మొక్కలకు మాత్రమే ఉపయోగపడేలా చూడాలంటే దీనికి సమాధానం ఏంటంటే రసాయనాలతో కలుపు నివారణ. మరియు ముఖ్య ప్రయోజనం ఏంటంటే తక్కువ పెట్టుబడితో కలుపు సమస్యను ఎదుర్కోగలం. కూలీల కొరత మరియు కూలీ రేట్లు పెరగడం వలన రైతులు ఇటీవల కలుపు నివారణకు రసాయనాల వైపు ఎక్కువగా మక్కువ చూపుతా ఉన్నారు. సిఫార్సు చేసిన కలుపు మందులను సిఫార్సు చేసిన పంటల్లోనే సూచించిన విధంగా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇప్పుడు బెండలో విత్తిన వెంటనే లేదా 1-2 రోజుల్లో పెండిమెథాలిన్ 30% ద్రావకాన్ని ఎకరానికి 1 లీటర్ నుంచి 1.5 లీటర్లు లేదా అలాక్లోర్ అనే రసాయనాన్ని 50% ద్రావకాన్ని 1.5 నుంచి 2 లీటర్ల చొప్పున ఏదో ఒక దానిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. తర్వాత విత్తిన తర్వాత 25 నుంచి 30 రోజులప్పుడు గొర్రుతో లేదా గుంటకతో అంతర్కృషి చేసుకోవాలి. సో ఇట్లా చేసినట్లయితే మనం బెండలో కలుపు నివారణను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మరియు వంగ, టమాటా కూరగాయల్లో నాటటానికి ముందే పెండిమెథాలిన్ 30% ద్రావకాన్ని ఎకరానికి 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు లేదా ఆక్సిఫ్లోరోఫెన్ 23.5% ద్రావకాన్ని 200 మిల్లీలీటర్లు చొప్పున ఏదో ఒక దాన్ని 200 లీటర్లు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. మొక్కలు నాటిన తర్వాత 25 నుంచి 35 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో

0: అందరూ కృషి చేసుకోవాలి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వీటిలో నాటటానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు ఎకరానికి ఆక్సిఫ్లోరోఫెన్ 23.5% ద్రావకాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. మరలా నాటిన 20 నుంచి 25 రోజుల తర్వాత మరియు 45 నుంచి 50 రోజులప్పుడు అంతరకృషి చేసుకొని మట్టిని ఎగదోసుకున్నట్లయితే మొక్కలు బాగా పెరుగుతూ ఉంటాయి మరియు కలుపును సమర్థంగా నివారించుకోవచ్చును. ఉల్లిగడ్డ మరియు వెల్లుల్లి వీటిలో కలుపు నివారణకు నాటుకు ముందే పెండి మెథాలిన్ 30% ద్రావకం ఎకరానికి 1 నుంచి 1.5 లీటర్లు లేదా ఆక్సిఫ్లోరోఫెన్ అనే ద్రావకాన్ని 23.5% ద్రావకాన్ని 200 మిల్లీలీటర్లు చొప్పున ఏదో ఒక దాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. లేదా నాటిన 15 నుంచి 25 రోజులప్పుడు తేమ ఉన్నప్పుడు ఎకరానికి ఆక్సిఫ్లోరోఫెన్ 23% ద్రావకాన్ని 200 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. మిరపలో నాటుడుకు 1-2 రోజుల ముందు పెండి మిథలిన్ 30% ద్రావకాన్ని 1 నుంచి 1.5 లీటర్లు లేదా ఆక్సిఫ్లోరోఫెన్ 23.5% ద్రావకాన్ని 200 మిల్లీలీటర్ల చొప్పున ఏదో ఒక దాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. నాటిన 25-30 రోజుల తర్వాత మరియు 15-25 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి గొర్రు లేదా గుంటకలతో అంతరకృషి చేయాలి. దీనిలో గడ్డి జాతి మొక్కల నివారణకు ఎకరానికి 400 మిల్లీలీటర్లు క్విజలోఫాప్ ఇథైల్ 5% ద్రావకాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా మనం కూరగాయల్లో కలుపు నివారణ చేసుకోవచ్చు. తర్వాత పండ్ల తోటల్లో కలుపు నివారణ ఏ విధంగా చేసుకోవాలంటే, పండ్ల తోటల్లో వివిధ రకాల కలుపు మొక్కల నివారణకు 1 లీటర్ నీటికి 10 మిల్లీలీటర్ల గ్లైఫోసేట్ 10% ద్రావకాన్ని 10 గ్రాముల అమోనియం సల్ఫేట్ లేదా యూరియాతో కలిపి తేమ ఉన్నప్పుడు కలుపు మొక్కలు పూతకు రాకముందే పండ్ల మొక్కల మీద పడకుండా ఎక్కడ కలుపు ఉంటే అక్కడ మాత్రమే పిచికారి చేసుకోవాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పండ్ల మొక్కలపై మందు పడకుండా చూడాలి. అవసరమైతే 1 మరియు 2 నెలల తర్వాత మరొకసారి పిచికారి చేసుకోవాలి. లేదా వర్షాకాలం చివరి రోజుల్లో భూమిలో తేమ ఉన్నప్పుడు ఆక్సిఫ్లోరోఫెన్ 23.5% ద్రావకాన్ని 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పండ్ల మొక్కల మధ్యలో పిచికారి చేసినట్లయితే కలుపును నివారించవచ్చు. ఈ మందులు పిచికారి చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వాడవలసిన నీరు మనం చేతి పంపును ఉపయోగించినట్లయితే ఎకరానికి 200 లీటర్లను ఉపయోగించాలి. లేదా పవర్ స్ప్రేయరు లేదా తైవాన్ స్ప్రేయర్ను గనక ఉపయోగించినట్లయితే ఎకరానికి 100 లీటర్ల నీటిని సిఫార్సు చేసిన మందు మోతాదును కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ మందులు సరిగ్గా పనిచేయాలంటే నేలలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకోవాలి. ఈ తేమ ఉన్నప్పుడు వీటి కలుపు మందుల నివారణ మంచిగా ఉంటుంది. ఈ విధంగా మనం ఇప్పుడు చెప్పిన పద్ధతులు మనం పాటించుకున్నట్లయితే కూరగాయల్లోనూ మరియు పండ్ల తోటల్లోనూ కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
1: మీరింతవరకు పలు పంటల్లో కలుపు నివారణ గురించి కొన్ని వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: మీరింతవరకు రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం విన్నారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, చర్చ సమన్వయకర్త సిహెచ్ఈ మోహన్ దాస్ గారు, సహకారం మానేటి భూమేశ్వర్.
1: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత HPV వ్యాక్సిన్ కార్యక్రమం గురించి చర్చ కార్యక్రమం వింటారు. ఇందులో పాల్గొంటున్న వారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, సమన్వయకర్త శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్.
2: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాలికలకు ఈ HPV వ్యాక్సిన్స్ ఇస్తున్నారు అనే విషయాల్ని మనకు అందించడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి HPV వ్యాక్సిన్స్ ఎవరికి అందుతున్నాయి, ఎవరికి ఈ HPV వ్యాక్సిన్స్ ఇస్తున్నారు అనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
3: నమస్కారం అండి.
2: కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న HPV వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వబోతున్నారు అనే విషయాలను మా శ్రోతలకు అందిస్తారా?
3: HPV వ్యాక్సిన్ అంటే హ్యూమన్ పాపిలో వైరస్ వ్యాక్సిన్ అన్నది మనము 14 ఇయర్స్ పిల్లలందరూ కూడా మనము ఇస్తున్నాము. జిల్లాలో 12,363 మందిని ఎన్లిస్ట్ చేసినాము. వాళ్ళందరికి కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. సో ఈ ఏజ్ ఏదైతే ఉందో March 7, 2011 నుంచి March 8, 2012 మధ్యలో పుట్టిన ఆడపిల్లలకి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము 28 తారీఖు నాడు మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మనకు లాంచ్ చేసినారు. అదే సేమ్ డే రోజు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మనకు హైదరాబాద్

0: లో లాంచ్ చేసినారు. దాని తర్వాత మనం ఇప్పుడు జిల్లాలో మనము ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మన జిల్లాలో మనం స్టార్ట్ చేయాము. సో ఈ వ్యాక్సిన్ వల్ల మనకు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ మనం ఇచ్చేది ఈ 4 వేరియంట్స్ అన్నమాట. ఈ 4 వేరియంట్స్ కి మనము సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఇచ్చే వ్యాక్సిన్ ఇది. ప్రతి ఆడపిల్లలకు కూడా ఇది అవసరము.
1: మరి వ్యాక్సిన్స్ మనకు పూర్తిగా అందుబాటులో ఉన్నాయా జిల్లాలో? ఇంకెవరైనా తీసుకోవాలనే ఆసక్తి గల వాళ్ళు, వాళ్ళకి ఏమైనా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా?
2: ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అందించిన ఆదేశాల ప్రకారం ఏమిటి అని అంటే 14 సంవత్సరాల అడాలసెంట్ గర్ల్స్ కి మాత్రము ఇవ్వడానికి ఏర్పాటు చేసి ఉన్నారు. క్యాంపెయిన్ మోడ్ లో మనకి 3 నెలలు ఈ వ్యాక్సిన్ ని ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆ తర్వాత మనకు రొటీన్ గా పిల్లలకు ఏదైతే టీకాలు ఇవ్వడం జరుగుతుందో బుధవారము శనివారం రోజు, ఈ బుధవారం శనివారము యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద ఈ యొక్క 14 సంవత్సరాల బాలికలకు ప్రతి బుధవారము ప్రతి శనివారము అక్కడ ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ఇక ఇది నిరంతర ప్రక్రియగా కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే వ్యాక్సిన్ తీసుకోవడానికి ముఖ్యంగా మనకి ఒక నిర్దేశం ఇవ్వడం జరిగింది. అదేమిటి అని అంటే 14 సంవత్సరాలు నిండింది అని చెప్పడానికి వారి యొక్క ఆధార్ కార్డు లేదంటే ఒక రకమైన ఐడెంటిటీ కార్డు కంపల్సరిగా తీసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి మనం కంపల్సరిగా పేరెంట్తోని కన్సంట్ ఫామ్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే ప్రభుత్వం తరఫున మనకి ఏదైతే ఈ గర్భాశయ ముఖ ద్వారానికి వచ్చే క్యాన్సర్ ఏదైతే ఉందో ప్రివలెంట్ గా ఉంది ఇప్పుడు దేశంలో, గ్లోబల్ గా అయితే మనకి ఇది 4వ క్యాన్సర్ కారకంగా ఉంది. మన దేశంలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అత్యధికంగా ఉంది, ఆ తర్వాత మనకి ఈ గర్భాశయ క్యాన్సరే ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని ప్రివెంట్ చేయాలి అని అంటే మనకి ఉన్న ఒకే ఒక అవకాశము ఈ యొక్క HPV వ్యాక్సిన్ ఇవ్వడం. కాబట్టి కంపల్సరిగా ఈ 14 సంవత్సరాల పిల్లల నుంచి మొదలుపెట్టి కంటిన్యూ అలాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి బై 2030 దీన్ని ఇచ్చుకుంటూ పోతూ వీలైనంత వరకు 95% వరకు దీన్ని కంట్రోల్లోకి తీసుకురావాలి అనేది ప్రభుత్వం యొక్క ఆశయం.
1: అయితే వ్యాక్సిన్ అనగానే చాలా మందికి అపోహలు కొన్ని ఉంటాయి. వ్యాక్సిన్ తీసుకుంటే ఏం జరుగుతుందో, తీసుకోకపోతే ఏం జరుగుతుందో అని చాలా అపోహల్లో కొట్టుమిట్టాడుతుంటారు. మరి ఇట్లాంటి వాళ్ళకి ఎలాంటి అవగాహన మీరు కల్పిస్తున్నారు అనే విషయాన్ని మా శ్రోతలకు కొద్దిగా అందిస్తారు.
0: ఇది HPV వ్యాక్సిన్ అన్నది సేఫ్ వ్యాక్సిన్. సో ఆల్రెడీ ఇది ఎప్పటి నుంచో 2006 నుంచి కూడా ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. బయట ప్రైవేట్ లో అవైలబుల్ గా ఉంది, డబ్బులున్న వాళ్ళకు మాత్రము, ఎడ్యుకేటెడ్ లేకపోతే అదర్ కంట్రీస్ లో వాళ్ళందరూ రెగ్యులర్ గా తీసుకుంటున్నారు. ఇది ఫ్రీగా గవర్నమెంట్ లో వస్తుంది. సో ఇది ఎంత సింపుల్ అంటే టీటీఏ లాగో ఇది కూడా ఆల్మోస్ట్ అట్లాగే. భయపడాల్సిన అవసరం లేదు, సేఫ్ వ్యాక్సిన్. సో అపోహలు అట్లాంటిది ఏమీ అవసరం లేదు. ఇది తీసుకోవడం ఆల్రెడీ బయట తీసుకుంటున్నారు ప్రైవేట్ లో, ఇప్పుడు గవర్నమెంట్ లో ఫ్రీగా ఇస్తున్నారు, అంతే తేడా.
2: మేడం గారు చెప్పిన దానికి కంటిన్యూయేషన్ గా ఇప్పుడు మనకు గ్లోబల్లీ 194 దేశాలు ఉన్నాయి. 194 దేశాలలో మనకి ఆల్మోస్ట్ 175 దేశాలలో ఈ వ్యాక్సిన్ ని మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపుగా 500 మిలియన్ పబ్లిక్ కు ఆల్మోస్ట్ ఈ వ్యాక్సిన్ ను అందివ్వడం జరిగింది. సో దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ రాలేవు. మోరోవర్ దీనివల్ల మనకి ఈ గర్భాశయ ముఖ క్యాన్సర్ ఏదైతే ఉందో దాన్ని మనము ప్రివెంట్ చేయడానికి ఒక అస్త్రంగా ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ప్రాణాపాయం కానీ ఎలాంటి ప్రాణ నష్టం కానీ తీవ్రమైన దుష్పరిణామాలు కానీ లేవు. కాబట్టి ప్రజలు దీని గురించి ఎలాంటి అపోహ చెందాల్సిన అవసరం లేదనేసి సందర్భంగా తెలియజేస్తాను.
1: మరి వ్యాక్సిన్ తీసుకునే బాలికలు అంటే వ్యాక్సిన్ తీసుకునే ముందు కానీ తర్వాత కానీ ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం ఏమైనా ఉందా?
2: సాధారణంగా మనకు వ్యాక్సిన్ తీసుకోవడానికి మనం ఇప్పటికే మనం అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ బాలికలు మనకి వ్యాక్సిన్కి వచ్చేటప్పుడు వారిని టిఫిన్ చేసి కానీ భోజనం చేసి కానీ రమ్మని చెప్తూ ఉన్నాము. తర్వాత వారు దాదాపుగా చిన్న చిన్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే పర్వాలేదు కానీ పెద్ద సిక్ ఏమన్నా ఉంటే కొంత టైం తర్వాత తీసుకోమని చెప్తా ఉన్నాము. అది కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. అయితే వ్యాక్సిన్ తీసుకోవడానికి మీరు అడిగినట్టుగా ఎవరు ఎలిజిబిలిటీ అంటే మనం ఇప్పుడు ఇచ్చే వ్యాక్సిన్ గార్డాసిల్ 4 వ్యాక్సిన్ ఇస్తా ఉన్నాం మనం. ఇది సో సింగిల్ డోస్ 0.5 ml

0: అయ్యం రూట్లో ఇస్తూ ఉన్నాం కాబట్టి మనము దీనికోసము తిని రావాలి అని చెప్తా ఉన్నాం మనము. సో ఎవరు తీసుకోకూడదు అనే దానికి ఆ ప్రశ్నకు సమాధానంగా, సాధారణంగా ఏదైనా క్రానిక్ సిక్కు ఉన్న వాళ్ళైతేనేమి, ఈపాటికే బయట ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అందుబాటు ఉంది కాబట్టి ప్రైవేట్లో తీసుకున్న వాళ్ళు కానీ, ఇంకా ఏ ఇతరతర ఫెసిలిటీస్లో ఈ యొక్క గార్డాసిల్ వ్యాక్సిన్ కానీ, సెర్వరాక్స్ కానీ, గార్డాసిల్ 9 అనే కానీ ఇలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి, వారు కనుక ఈపాటికే తీసుకొని ఉంటే వారు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అది కూడా డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనకి వచ్చినప్పుడు. సో ఈ వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు మనం మొత్తం కూడా లైన్ లిస్ట్ అంతా కూడా యువిన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఈ అప్లోడ్ చేస్తున్న యువిన్ ప్రకారము మనకు కంపల్సరిగా ఐడెంటిటీ కార్డు కావాలి, అలాగే వారి కన్సెంట్ కూడా కావాలి. అవి రెండు తీసుకొని వారిని ఎన్రోల్ చేస్తే వారికి వ్యాక్సిన్ ఇచ్చిన వెంటనే కూడా వారికి సర్టిఫికెట్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది.
1: దాంతో పాటు ఇన్ అడిషన్ టు దాట్ అంటే రేరు, ఇది చాలా రేరు కానీ ఇది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ఇస్ ఆల్సో కాంట్రాఇండికేషన్. సో ఎవరికైనా అలర్జీ ఉన్న వాళ్ళు కానీ అలర్జీ వాళ్ళు తీసుకోకూడదు. ఏదన్నా ఇచ్చినప్పుడు ఏమన్నా బ్లీడ్ అవ్వడము అట్లాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అలర్జీ ఉన్నవాళ్ళు, తర్వాత అట్లా ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, తర్వాత ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు తీసుకోకూడదు. సో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కొంచెం నొప్పి, టీటీ ఎట్లా తీసుకుంటామో అక్కడ ఇచ్చిన దగ్గర కొంచెం నొప్పి కానీ కొద్దిగా స్వెల్లింగ్ కానీ మనం ఉండే అవకాశం ఉంటుంది. దానికి పారాసిటమాల్ టాబ్లెట్ సింపుల్ అది ఒకటి ఇస్తాము, అది తర్వాత నైట్కు వేసుకుంటే కూడా సరిపోతుంది. దానివల్ల భయపడాల్సిన
2: లేదు.
0: దాదాపుగా
1: ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ మా అబ్జర్వేషన్ లోనే పెట్టుకొని పంపిస్తాం.
0: 30 మినిట్స్ వరకు అబ్జర్వ్ చేసి పంపిస్తూ ఉంటాము. అయినా కూడా ఏదైనా దుష్పరిణామాలు ఉండవు, ఉంటే కూడా అబ్జర్వేషన్ ఉండడానికి మనము డాక్టర్స్ టీమ్స్ కూడా అందుబాటులో ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అపోహలు అయితే సాధారణంగా ఇవి అవి మాట్లాడినాము. ఇంకా మిగతా వాటి గురించి అయితే మనము ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎంత ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకుంటే అంత బాగుంటుంది అనేసి.
2: అసలు ఈ సర్విక్స్ క్యాన్సర్ గురించి ఇది వచ్చే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయి, ఈ లక్షణాలని ముందుగా మీరు గుర్తించి వాళ్ళకు ఏ విధంగా అవేర్నెస్ కల్పిస్తున్నారనే విషయాన్ని కొద్దిగా వివరిస్తారా?
1: అదే, సర్వైకల్ క్యాన్సర్ HPV వైరస్ వల్ల వస్తుంది. ఇది మామూలుగా అర్లీగా సెక్షువల్ కాంటాక్ట్ ఉండడం వల్ల, అంటే తొందరగా పెళ్లిళ్ళు చేసుకోవడము, అట్లాగే మల్టిపుల్ పార్ట్నర్స్ ఒకటి, అట్లాగే తర్వాత అన్హైజీనిక్ కండిషన్స్ అట్లా, ఒకప్పుడు ఇట్లా అంటే క్లాత్ వాడడము, అట్లాంటి శానిటరీ నాప్కిన్స్ కూడా వాళ్ళు ఉతికి ఉండకపోవడము, మట్టి అదంతా ఉండడం వల్ల వాటికి కూడా అట్లాంటి అవకాశాలు అన్నవి ఎక్కువగా ఉంటాయి. ఈ వైరస్ ఆల్రెడీ సెక్షువల్ ఎక్స్పోజర్ లేని వాళ్ళు తీసుకుంటే వెరీ బెస్ట్ సింగిల్ డోస్ దట్ ఈస్ ఎనఫ్. అందుకోసమనే మనం అడల్ట్స్ గర్ల్స్ కి మనం సింగిల్ డోస్ అన్నది ఇస్తున్నాం. ప్రైవేట్ లో ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి, తర్వాత మిడిల్ ఏజ్ వాళ్ళకి ఏదైతే ఉందో 3 డోసెస్ అది బయట ప్రైవేట్ లో తీసుకుంటున్నారు. ఇది చాలా కాస్ట్లీ వ్యాక్సిన్. లైక్ బయట సింగిల్ డోస్ కి మనకు 4-5 థౌజండ్ ఉంటుంది ఈ గార్డాసిల్ 4 అన్నది. సో ఇది గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. ఇట్లాంటి అపోహలు లేకుండా కూడా అందరు ముందుకు వచ్చి తీసుకోవాలి. క్యాన్సర్ కి అది వైరస్ అది కారణము. ఆ వైరస్ కి కూడా ఈ కొంచెం వల్నరబుల్ పీపుల్ ఎవరైతున్నారో ఇట్లాంటి అర్లీగా తొందర పిల్లగా పే చేసుకోవడము, సెక్షువల్ కాంటాక్ట్స్ ఉండడము అట్లాంటిది అనేది ఉంటుంది. సో లక్షణాలు వచ్చేసి వైట్ డిశ్చార్జ్, బ్యాక్ పెయిన్, పోస్ట్ కైటల్ బ్లీడింగ్, ఆ రకంగా సిమ్టమ్స్ అన్నవి ఉంటాయి. కొంత అనుమానం ఏదైతే ఉందో కొంత వాళ్ళకి ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల, ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఏదైతే అట్లా అనుకున్నారు, HPV వ్యాక్సిన్ వల్ల తీసుకోవడం వల్ల ఏమైనా ఇన్ఫర్టిలిటీ పిల్లలు కాకుండా ఏమన్నా ఉంటుందా? ఇక్కడ చాలా కొన్ని రిలీజియన్స్ ఎట్లా అంటే మాకు ఇది పిల్లలు కాకుండా ఉండడానికి టాబ్లెట్ ఇస్తున్నారు, ఇంజెక్షన్ ఇస్తున్నారు అన్నట్టుగా అపోహలు అన్నవి ఉన్నవి. అట్లాంటిది ఏమీ లేదు. ఇది సేఫెస్ట్. మనం గత 20 సంవత్సరాల నుంచి కూడా వ్యాక్సిన్ అన్నది తీసుకుంటున్నారు. అప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళు, తెలిసిన వాళ్ళు మాత్రమే తీసుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అన్నది ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి ఎలాంటి అనుమానములు లేకుండా, అపోహలు లేకుండా ఇది అందరూ ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉన్నా కూడా అది ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎట్లాంటి మెన్స్ట్రుయల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా ఏమైనా జరగదు. సపోజ్ ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే కూడా అదర్ ఏమైనా కారణాలు ఉంటాయి, కానీ వ్యాక్సిన్ వల్లనే అన్న అపోహ కూడా ఉండకూడదు. పిల్లలు కారని కానీ బ్లీడింగ్ ఎక్కువ అవుతుందనో, బ్లీడింగ్ అవ్వట్లేదునో, అట్లాంటి దీనికి దానికి ఏం సంబంధము లేదు. కంప్లీట్ గా హార్మోన్ బేస్డ్ ఉంటుంది.
0: సో కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి అందరు కూడా మనకి ఒకరికొకరు చెప్పుకొని ఈ యొక్క గర్భాశయ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడంలో చేయి చేయి కలిపి ప్రభుత్వంతో సహకరించి మనము ఆరోగ్యవంతమైన దేశ

0: ని ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని ప్రజలందరికీ సందర్భంగా పిలుపునిస్తున్నాము. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న దాని ప్రకారము హెచ్పీవీ వ్యాక్సిన్ గురించి మీరు ఎక్కడ చూసినా కనబడుతూ ఉంటుంది, కాబట్టి అందరూ ముందుకొచ్చి వ్యాక్సిన్ ను తీసుకోవాలనేసి సందర్భంగా తెలియజేస్తున్నారు.
1: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న ఉచిత హెచ్పీవీ వ్యాక్సిన్స్ గురించి వివరాలు అందించడానికి మీరు మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి క్లుప్తంగా మా ఆకాశవాణి శ్రోతలకు ఈ వివరాలు అందించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు సార్.
2: థ్యాంక్ యూ.
3: ఇంతవరకు మీరు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమం గురించి చర్చా కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, సమన్వయకర్త శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
4: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 3వ భాగం వింటారు.

మీరింతవరకు 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 3వ భాగం విన్నారు. ఈ కార్యక్రమం ముందుగా రికార్డు చేయబడింది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. శివ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: రాక్షసుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

100.1 మెగాహెడ్స్ బై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట నోము చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

మేరీపాయింట్ 1 మెగా హిట్స్ పై చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట నాగమల్లి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

ఉపేంద్ర మధ్యమం రాగం తానం వెంకటేశుని ముద్దు కుమార పదకవి అన్నమాచార్య తిరు అనే పల్లవి ఆది తాళం రెండు కళ్ళలు పల్లవి ఎత్తుగడ సమం నుండి రెండు అక్షరములు వదలి

0: ఇంతవరకు శ్రీమతి వీరఘంట లలితా చంద్రశేఖర్ గారి కర్ణాటక గాత్ర సంగీతం రాగం తానం పల్లవిలో విన్నారు. వయలిన్ కుమారి మందా శ్రీరమ్య, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. ఈనాటి అనుసంధాన కర్ణాటక సంగీత కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రసారం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10:45. ఇప్పుడు మధుర గీతాలు. ముందుగా వినండి 16 ఏళ్ల వయసు చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట, రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ అలనాటి మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కులగోత్రాలు చిత్రం నుంచి ఘంటసాల పిసిసిలో పాడిన పాట.

ప్రసార వివరాలు. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ సత్యప్రసాదరావు. 6:35 రైతు సమాచారంలో కుందేళ్ల పెంపకం వివరాల గురించి తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 డాక్టర్ సలహాలు శీర్షికలో నరాల బలహీనతకు కారణాలు చికిత్స గురించి డాక్టర్ మురళీకృష్ణ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. 7:30 చిత్రగీతాలు వినవచ్చు. 7:45 గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసీల జీవరీతుల గురించి ఎల్ జోసఫ్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం. 9:30 ఏకచిత్రగానం వినవచ్చు. 10:03 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కె తలమానికం కిన్నెరసాని అభయారణ్యం ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. అనంతరం చిత్రగీతాలు వినవచ్చు. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో గిరిజాదేవి గారి గాత్ర సంగీతం ప్రసారమవుతుంది. 12:40 చిత్రగీతాలు వినవచ్చు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

2 గంటలకు మిడ్ డే న్యూస్, 2 గంటల 15 నిమిషాలకు దోపహార్ సమాచార్, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 2 గంటల 30 నిమిషాలకు కిన్నెర లహరి, 3 గంటల 30 నిమిషాలకు ఏకచిత్రగానం వినవచ్చు. 4 గంటలకు నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోన మధురమైన పాటల పూదోట, నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 5 గంటలకు చిత్రగీతాలు వినవచ్చు. ఇక సాయంత్రం ప్రసారంలో 6 గంటలకు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6 గంటల 35 నిమిషాలకు జానపద సంగీతం వినవచ్చు. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో రేపు పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత ప్రత్యేక కార్యక్రమం, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8 గంటలకు 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 4వ భాగం ప్రసారమవుతుంది. 8 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు వినవచ్చు. 8 గంటల 45 నిమిషాలకు సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్8 9, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్, 9 గంటల 30 నిమిషాలకు అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10 గంటలకు మధురిమ అలనాటి మధుర గీతాలు

ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంల సమయం సరిగ్గా 11:05 దాటి 15 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. మరలా రేపు ఉదయం 100.1 MHz మా ప్రభాత ప్రసారం 5:55 వందే మాత్రంతో ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.